ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 11వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం 323.6 మీటర్లు అనగా 927 కిలో హెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వందనం అభివందనం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ వేదుల శ్రీనివాసరావు, సంగీతం శ్రీ డి నిత్సల్.

వందనం అభివందనం అంటూ సాగిన దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ వేదుల శ్రీనివాసరావు, సంగీతం శ్రీ డి నిత్సెల్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: దమ్మ పదం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. బౌద్ధ సూక్తులు వింటారు వ్యాఖ్యాత శ్రీ డి నటరాజ్.
1: ఏవి మంచివి, ఏవి చెడ్డవి.

బుద్ధ భగవానుని బోధనలన్నీ మాతృరూపంలో ఉంటాయి, తల్లి బిడ్డకు చెప్తున్నట్టే ఉంటాయి, గురువు తన ఏకైక శిష్యుడితో చెప్తున్నట్టు ఉంటాయి. బోధన చేసేటప్పుడు ఆయన చూపించే అనుకంప అనన్య సామాన్యం. ఏ మనిషి ఎక్కడా ఎటువంటి అపజయం పొందకుండా తాము భద్రతతో జీవించి లోకానికి ఆదర్శప్రాయంగా ఉండేటందుకు కావలసిన అత్యంత ముఖ్యమైన వాటిని మనకు ఆయన మహామంగళసూత్రంగా అందించారు. ఇందులో మంగళాలు అంటే శుభాశీస్సులు, దీవెనలు అందించేవి, మానవుణ్ణి ఆదర్శప్రాయుడిగా చేసేవి అని అర్థం. బాల్యం నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ మహామంగళసూత్రం అందించిన విలువలను పాటింపచేస్తే వారు ఉన్నతులై సుఖంగా జీవించేందుకు ఎంతగానో తోడ్పడతాయి. అసేవన

0: ಯಾನಂ ಏತಂ ಮಂಗಳಮುತ್ತಮಂ. భిక్షువుల పేరుతో ఆయన అందరికీ బోధిస్తున్నది ఏమిటంటే, ఉన్నత గతులు లోక శుభాశీస్సులు పొందాలనుకున్నవారు ఎవరైనా సరే మూర్ఖులతో సహవాసం చేయకండి, వారిని దూరంగా పెట్టండి, వారు మీ జీవితాలను నాశనం చేస్తారు. మీరు అలా చేయకుండా ఉత్తములైన స్నేహితులు, గురువులు, నిష్కామ బోధకుల సాన్నిధ్యాన్ని కోరుకొనండి. వీరు మీలో సద్గుణాలు పెరిగేటందుకు దోహదపడతారు. వీరిని పూజించండి, వీరు చెప్పేవి వినండి. ఇలా చేస్తే మీకు మంగళాశీస్సులు లభించి మీ జీవితాలు ఆదర్శప్రాయమవుతాయి అంటున్నారు. ఎంతో గొప్ప బోధన ఇది. పాటించిన వారికే కాదు, ఇది సంఘానికే ఎంతో మేలు చేకూరుస్తుంది. 12 అంగాలుగా ఉన్న ఈ మహామంగళ సూత్రంలోని ఆయన బోధనలు ఎంతో మానవీయంగా అత్యుత్తమ నైతిక విలువలతో ఉంటాయి. ఆయన అంటున్నారు, నాయనలారా, మీ విద్యను పాండిత్యాన్ని బాగా అభివృద్ధి చేసుకోనండి, ఎక్కడా వెనుకపడవద్దు. ఒకవేళ మీరు ఏదైనా వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో చక్కని పనితనాన్ని చూపండి. మీ విద్యను పనితనాల్ని మెరుగుపరుచుకోవడంలో అశ్రద్ధ చూపకండి. మంచి క్రమశిక్షణ మీకు చాలా అవసరం సుమా. మీకంటే మేలుగా ఉన్న వారి దగ్గర మంచి శిక్షణను పొందండి. ఎల్లప్పుడూ వృత్తి నిర్వహణలో మంచి మాటలనే మాట్లాడండి. ఇవన్నీ మీకు మేలు చేకూరుస్తాయి. మీకు విలువైన శుభకామనలు, శుభాశీస్సులు లభిస్తాయి. ముందుకు వెళ్ళండి అంటున్నారు. ఎంత గొప్ప మాటలు ఇవి! ఆయన మాటల్లో ఎక్కడ ఆదేశాలు ఉండవు, వలపక్షాలు తేడాలు ఉండవు. విశ్వమానవ ప్రేమ ఆయనది. ఆయన చెప్పిన బోధనలను తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యంలోనే నేర్పితే వారు కౌమారులయ్యే నాటికి చక్కగా ప్రావీణ్యులవుతారు. ఆయన కుటుంబస్తులతో అంటున్నారు, తల్లిదండ్రులకు సేవ చేయడం, భార్యాబిడ్డలను పోషించడం, స్వచ్ఛమైన హృదయంతో ఉండటం, పనులు చేయడం, పెద్దల ఎడల గౌరవాన్ని కలిగి ఉండడం, వారి దగ్గర వినయంగా మెసులుకోవడం, ఇవి మంగళకరమైన పనులు, శుభాశీస్సులు అందించే పనులు సుమా. దానశీలతను కలిగి ఉండండి. దానం చేయడం వలన విద్యను అభ్యసించే వారికి, దీనులకు, రోగులకు, సాటివారికి ఎంతో మేలు కలగడమే కాదు, దానం మీకు అంతులేని సంతృప్తిని కలిగిస్తుంది. మనం అందరం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళం సుమా. అందరూ ఈ మహామంగళ సూత్రంలోని ఉపదేశాలు పాటించి మేలు పొందేదరుగాక. సాధు, సాధు, సాధు.
1: చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు విన్నారు వ్యాఖ్యాత శ్రీ డి నటరాజ్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో బెట్ట పరిస్థితులలో సస్యరక్షణ జాగ్రత్తలు, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల మనకి వానలు సరైన సమయంలో పడకపోవటం, పడ్డా కూడా విపరీతంగా కొన్ని చోట్ల మాత్రమే పడటం జరుగుతుంది. మరి ఈ వానలు ఎప్పుడైతే సరిగ్గా పడటం లేదో, వానకి ఎడం ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో దాన్ని మనం బెట్టగా చెప్పుకుంటాం. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు సరైన సమయంలో మనం నేలకి తడిస్తేనే మన మొక్కలు సరిగ్గా ఆరోగ్యంగా పెరుగుతాయి. మరి ఎప్పుడైతే సరైనటువంటి తేమని మనం మన పొలంలో, మన చేలల్లో మనము ఉంచుకోలేకపోతామో, మొక్కలు ఈ బెట్ట పరిస్థితికి గురయ్యి కాస్త అనారోగ్యానికి లోనవుతాయి. ప్రధానంగా మనకి మొక్కల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది కూడా, అందువల్లే కొన్ని రకాల తెగుళ్ళు కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. జీవాల్లో, పశువుల్లో ఏ విధంగా అయితే మనకి లోపల ఆరోగ్యం బాగా లేకపోతే, నట్టలు ఎక్కువైతే వాటిలో రోగనిరోధక శక్తి తగ్గిద్దో, అదేవిధంగా మొక్కల్లో కూడా ఈ స్థితులు ఉంటాయి. అందుకే మామూలుగా మన శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు, మొక్కల్లో కాస్త రోగనిరోధక శక్తి పెరగాలంటే పొటాష్ అనేటువంటి పోషకాన్ని ఖచ్చితంగా పంటకు అవసరమైనంత మోతాదులో ఇవ్వాలి అని. ఏదేమైనా వాతావరణం పొడిగా ఉన్నప్పుడు, మరి అదిగాక పంటకి సరైన తడి లేక బెట్ట పరిస్థితులు గురైనప్పుడు రసం పీల్చే పురుగుల తాకిడి బాగా పెరుగుతుంది. పొడి వాతావరణంలో వాటి సంఖ్య ఎక్కువైపోయి పంట నుంచి రసం పీలుస్తూ ఉంటాయి. మనకి పేనుబంక కానీ, తెల్లదోమ కానీ, ఇలాంటి రసం పీల్చే పురుగులంతా కూడా వాటి సంఖ్యను పెంచుకొని మన పంటకి విపరీతమైన నష్టం కలుగు చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఇవేం చేస్తాయి, రసం పీల్చడంతో పాటుగా వైరస్ కణాలు ఉన్నటువంటి మొక్క మీద ఎప్పుడైతే రసం పీలుస్తాయో ఆ రసాన్ని తెచ్చి మళ్ళీ మన పంటలో మన మొక్కలకు ఎక్కిస్తుంటాయి. దానివల్ల మన పంటలో మన మొక్కలకు కూడా వైరస్ తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ఇక వైరస్ తెగులు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మందులు ఉండవని మనకు తెలుసు. దానివల్ల మొక్కలు మనం పీకేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని మనకి పొడి వాతావరణం ఎక్కువగా ఉన్నటువంటి సమయాల్లో, బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు మనము సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పంటను రక్షించుకోవడం కష్టం. ముఖ్యంగా మనము ఈ రసం పీల్చే పురుగుల గురించి మొదటి నుంచి ఆలోచించాలి. పంట వేసినప్పటి నుంచి పంట చుట్టూరు కూడా దడిలాగా పెట్టుకోవాలని ఒకటి చెప్పుకుంటూ ఉంటాం, చేసిన వాళ్ళు చేసి ఉంటారు. అలాగే మనము ఈ రసం పీల్చే పురుగులు అప్పుడప్పుడే పొలంలోకి, చేలల్లోకి వచ్చినప్పుడు అవి ఎక్కడెక్కడ అతుక్కుపోవటానికి మనము జిగురున్నటువంటి అట్టలని, బులుగట్టలని, తెల్లట్టలని, ఇలాంటివన్నీ కూడా పొలంలో ఏలాడు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు వచ్చినవి వచ్చినట్టు వాటికి అతుక్కుపోతూ ఉంటాయి. ఇదొకటి ముఖ్యంగా మనం చేయాలి. అలాగే మనము పంటలో కొరికి తినే పురుగులు ఉన్నప్పటికీ కూడా సన్నదశలో ఉన్నప్పుడు వేప సంబంధించినటువంటి మందులు చక్కగా పనిచేస్తాయి. అవి గనక మనం సరైన సమయానికి పెట్టుకోగలిగినట్లయితే పురుగుల సంఖ్యను తగ్గించుకోవచ్చు. అలాగే కొరికి తినేటువంటి పురుగుల్లో మనకి పొగాకు లద్దె పురుగు ఒకటి, శనగపచ్చ పురుగు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటికి సులువైన మార్గం ఏంటంటే, మొదటి నుంచి తల్లి రెక్కల పురుగుల్లో మనము గుడ్ల సంఖ్యను తగ్గించుకోవాలి. ఈ గుడ్ల సంఖ్య తగ్గాలి అంటే మగరెక్కల పురుగులను తగ్గించాలి. దానికి లింగాకర్షక బుట్టలు చాలా సులువైన మార్గం. ఇది ముఖ్యం గమనించాల్సింది ఏంటంటే, ఒక రైతు ఇద్దరు రైతులు పెడితే మనకు తెలిసేది సంఖ్య సుమారుగా ఎంత రాబోతుంది, పురుగు రాబోతుందా లేదా తెలుస్తుంది. కానీ అందరూ కలిసికట్టుగా ఒకటేసారి లింగాకర్షక బుట్టలు కనుక ఎక్కువ సంఖ్యలో పెట్టేస్తే మగ పురుగులన్నిటిని తగ్గించవచ్చు మనం. ఎప్పుడైతే మగ పురుగులన్నీ తగ్గిస్తామో గుడ్ల సంఖ్య తగ్గిపోతుంది, అప్పుడు పురుగు తాకిడి బాగా తగ్గుతుంది. ఇదొకటి మనం ఖచ్చితంగా కలిసికట్టుగా చేయాల్సినటువంటి పని. అలాగే కొన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు, వైరస్ తెగులు పాకిస్తాయి అన్నా కదా, అవి ఎక్కడి నుంచి పాకిస్తాయి? కొన్ని రకాల కలుపు మొక్కల నుంచి పాకిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకో, ఉదాహరణకి వయ్యారి భామ నుంచి మనకు వేరుశెనక్కి ఈ మొవకుళ్ళు తెగులు కూడా సోకేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రొద్దుతిరుగుళ్ళు సోకే అవకాశం ఉంది. ఇలా రకరకాల తెగుళ్ళు సోకేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇకపోతే ఈ బెట్ట పరిస్థితుల్లో కొన్ని రకాల తెగుళ్ళు కూడా పెరుగుతాయి, ముఖ్యంగా వేరుకుళ్ళు ఒకటి. మరి దీన్ని భూమి ద్వారా వ్యాపించేది కాబట్టి తగ్గించడం కాస్త కష్టమే. అయినప్పటికీ కూడా ట్రైకోడర్మా విరిడి లాంటి జీవశిలీంద్రాన్ని వాడుకొని నేలలోనే మన మొక్కల దగ్గరకు రాకుండా చేసుకోవడానికి మంచి మార్గం ఉంది. విత్తన శుద్ధి కానీ లేకపోతే భూమిలో

0: పశువుల పెండతో కలిపేసి మనం భూమిలో వేసుకున్నట్లయితే లోపలంతా కూడా మన పంట వేర్ల చుట్టూ కూడా అది పరుచుకొని ఉంటుంది కాబట్టి నష్టం చేసేటువంటి ఈ బూజులన్నీ దగ్గరికి రావు. ఏదేమైనా ముఖ్యంగా నేలలో తేమ సంరక్షించుకోవడం అనేది చాలా చాలా అవసరం. బెట్ట పరిస్థితుల్లో తేమ సంరక్షించుకోవడానికి ఆచ్ఛాదన చేసుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అది ఎండాకులు కానివ్వండి, ప్లాస్టిక్ పట్ట కానివ్వండి, ఏదో ఒకటి చేసి మనము ఈ సాళ్ల మధ్య కానీ మొక్కల పాదుల చుట్టూ కానీ తేమ తగ్గిపోకుండా చూసుకోవడానికి ఏం అవకాశాలు ఉన్నాయి అవన్నీ ఆలోచించాలి. అవి కనుక చేయగలిగితే మంచిది. అలాగే ఉన్నటువంటి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. బిందు సేద్యం ద్వారా కనుక చుక్కా చుక్కా నీళ్ళు వాడుకున్నట్లయితే ఎక్కువ కాలం వస్తాయి. అందరు రైతులకి ఉన్న బోర్లో కాస్త కోస్త నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళని అందరూ చక్కగా పొదుపుగా వాడుకోవాలంటే బిందు సేద్యం ఉత్తమమైన మార్గం. గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా సబ్సిడీ ఇస్తుంటే దాన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా వర్షాలు వేసేటువంటి పంటలన్నిటికీ కూడా ఈ బిందు సేద్యం వేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కూరగాయలకి వీటన్నిటికీ పండ్ల తోటలకి ఇలా చాలా వాటికి మనం దీన్ని సద్వినియోగపరచుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు బెట్ట పరిస్థితుల్లో ఈ పురుగులు తెగుళ్ళ నియంత్రణకి కాస్త జాగ్రత్తగా ఉంటే పంట నుంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంతవరకు మీరు బెట్ట పరిస్థితుల్లో సస్యరక్షణ జాగ్రత్తలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు ప్రాంత జిల్లా వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. ప్రాంతంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు కానీ, ఉరుములో తోకున్న జల్లులు కానీ ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. ఇక ఆంధ్రా తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి ఈ రోజు నుండి రాగల 3 రోజుల వరకు, అంటే ఈ నెల 5వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహార జంతు ఉత్పత్తి వ్యవస్థలో యాంటీబయాటిక్స్కు ప్రత్యామ్నాయ మార్గాలు, విశాఖపట్నం సిఐఎఫ్టి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి మధుసూదనరావు గారి ప్రసంగం వింటారు. ఇంకా జానపద గీతం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం మునగ అంశాలు ఉంటాయి. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఈరోజు రాత్రి 7:15 ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈ ప్రసారంలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. అంశం చేయి చేయి కలుపరాదే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

0: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ధి చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాం. ఇప్పటికి 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ధి చెందుతుంటే అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతులకు కావాలి, త్రాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఇవన్నీ దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: సమస్యలతో ఉన్నప్పుడు ఎంతో మంది దేశమంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్ వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
0: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటి హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1 శాతానికి పెరిగిందని

0: అని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ,
1: టీమ్ వర్క్ మీరు స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్ ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చినప్పుడు మీ గ్రౌండ్స్ లో క్విక్ డిసిజన్ తీసుకోవాలా, ఒక గేమ్ ఆడుతున్నారు దానికి ఇట్లా చేస్తే ఇట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్ట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్టర్, సో ఇవి అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడుతూ, జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పుష్పాంజలి, సమాచారవాణి మునగాంశాలు ఉంటాయి ఉదయ సమీరాల్లో. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎన్కే రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పప్పు పద్మావతి పరమహంస వీణావాదనం ప్రసారమవుతుంది. మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. 8:59 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా కేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అనంతరం 10:15 పాటల పల్లకి కొనసాగుతుంది. ఈ ప్రసారంలో ఉదయం 11:00 to 12:00 మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. అంశం చేయి చేయి కలుపరాదే. 12:10 మధుమంజరి చిత్రగీతాలు. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0891 2727244. 12:40 కార్మికుల కార్యక్రమంలో అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత ఈ అంశంపై శ్రీ డి రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు మధురమైన చిత్రగీతాలు కొన్ని వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడే ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మున్నగు అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహార జంతు ఉత్పత్తి వ్యవస్థలో యాంటీబయాటిక్స్కు ప్రత్యామ్నాయ మార్గాలు. విశాఖపట్నం సిఐఎఫ్టి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి మధుసూదన్ రావు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం. ఇంకా మెట్ట సాగులో నీటి కుంటలు తయారీ జాగ్రత్తల గురించి వ్యవసాయ సమాచారంలో తెలుసుకుంటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు అల్లూరు సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఎ జగన్మోహన్ రావు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 to 9:30 స్వరమాలిక సినిమా పాటలు వింటారు. స్పాట్ లైట్ 9:15. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమం రాగం తానం పల్లవి. శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం వారి నాదస్వర వాదనం వింటారు. ప్రత్యేక డోలు శ్రీ టి శేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10:45 ఆపాత మధురాలు. రాత్రి 11:10 రేపటి ప్రసారం ముఖ్యాంశాలు, వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో 31 August to 1 సెప్టెంబర్ 1 జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు

0: ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బొటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్లో 31 నుండి 1 సెప్టెంబర్ వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కేక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమావేశంలో ఇంగ్లీషును ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది. 25 సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా, యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన, సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడిపి వృద్ధి రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్ధాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ, వాతావరణ పరిరక్షణ, అణుభద్రతా శాఖ మంత్రి కార్స్టైన్ షెడ్నెర్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు.

భారత్, జర్మనీలు వాతావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం, సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలకు ఈ సంఘటన ఒక నిదర్శనమని ఆయన అన్నారు. 26 నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండ చర్యలు విరిగిపడి సంభవించినటువంటి ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని అనేక గ్రామాలు, నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1050కి చేరిందని అధికారులు ధృవీకరించారు. 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 4000 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్ట్రలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. గంగాపూర్ డ్యాం సమీపంలోని MTDC రిసార్టులో గత 24 నుండి ఈ శిక్షణ శిబిరం జరుగుతోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా ఈరోజు బరిలోకి దిగుతుంది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉన్నతి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గాయున్ చేతిలో 10-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్లో 31 నుండి 1 సెప్టెంబర్ వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఈరోజు త్రిపుర గారి జయంతి, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం నేటి మాటలో. అనంతరం ప్రాచీన భారతీయ విద్యా విధానం గొప్పదనం, ఈ అంశంపై డాక్టర్ డి కోటేశ్వరరావు గారి ప్రసంగం, పుష్పాంజలి సమాచారవాణి మునుగు అంశాలు. వినే ముందు చిన్న వాణిజ్య విరామం.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 10

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఉదయ సమీరాల్లో మొదటి అంశంగా నేటి మాటలో ఈరోజు మనం ఇద్దరు ప్రముఖ వ్యక్తుల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా త్రిపుర. తెలుగు కథా సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన స్వరం ఆయనది. తెలుగు సాహిత్యంలో తనదైన శైలితో, లోతైన ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయిత రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు. సాహిత్య ప్రపంచంలో ఆయన త్రిపుర అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందారు. త్రిపుర గారు 1928 సెప్టెంబర్ 2 ఒడిశాలోని గంజాం జిల్లా పురుషోత్తమపురంలో జన్మించారు. ఆయన బాల్యం, పాఠశాల విద్య అన్నీ విశాఖపట్నంలోనే సాగాయి. అనంతరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సాహిత్యంలో ఉన్నత విద్యను అభ్యసించారు త్రిపుర. ఉపాధ్యాయుడిగా, ఇంగ్లీష్ అధ్యాపకుడిగా వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఆయన చివరకు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో సుదీర్ఘకాలం తన సేవలను అందించారు. 1960ల నుంచి తెలుగు సాహిత్యంలో త్రిపుర రచనా ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన ఎక్కువ సంఖ్యలో కథలు రాయకపోయినా రాసిన కొద్దిపాటి కథలతోనే తెలుగు కథా సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు. త్రిపుర కథలు ఆయనకు విశేషమైన గుర్తింపు తెచ్చిన కథా సంకలనం. భగవంతం కోసం, పాము, సుబ్బారాయుడి రహస్య జీవితం, వంతెన, సఫర్, జర్కన్ వంటి కథలు ఆయన రచనా వైశిష్ట్యానికి నిదర్శనాలు. త్రిపుర కథల్లో మనిషి అంతరంగం, ఒంటరితనం, అస్తిత్వం, జీవితంలోని చీకటి కోణాలు ప్రధానంగా కనిపిస్తాయి. సాధారణ కథనానికి భిన్నంగా ఆయన కథలు ప్రతీకలు, తాత్విక ఆలోచనలు, అంతర్ముఖ పరిశీలనలతో ఆయన కథలు సాగుతాయి. అందుకే ఆయన కథలు చదివిన తరువాత కూడా పాఠకుడి మనసులో ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి. కథలతో పాటు ఆయన కవిత్వంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సెగ్మెంట్స్, బాధలు, సందర్భాలు, త్రిపుర కాఫ్కా కవితలు ఆయన ముఖ్యమైన రచనల్లో ఉన్నాయి. తెలుగు కథకు కొత్త కోణాన్ని, కొత్త ఆలోచన ప్రపంచాన్ని పరిచయం చేసిన త్రిపురను కేవలం కథా రచయితగా మాత్రమే కాకుండా లోతైన తాత్విక దృష్టి కలిగిన సాహితీవేత్తగా కూడా గుర్తించడం జరిగింది. 2013 మే 24 విశాఖపట్నంలో త్రిపుర గారు కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు సాహిత్యం ఒక విలక్షణమైన కథకుడిని కోల్పోయింది. అయితే ఆయన రాసిన కథలు, కవితలు నేటికి పాఠకులను ఆలోచింపచేస్తూ ఆయనను తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయుడిగా నిలబెడుతున్నాయి. ఇవి త్రిపుర గారి గురించి కొన్ని విశేషాలు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కూడా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 1949 జూలై 8 వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉండడం వల్ల పాఠశాల చదువంతా బళ్ళారిలోనే సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు రాజశేఖర్ రెడ్డి. 1972 గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టాపుచ్చుకున్నారు ఆయన. గుల్బర్గాలోని మహాదేవప్ప, రాంపురే వైద్య కళాశాలలో వైద్య వృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు ఆయన. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందారు. కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1467 కిలోమీటర్లు పర్యటించారు

రాజశేఖర్ రెడ్డి. 2004 సంవత్సరంలో పులివెందుల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు వైఎస్. ఆయన 2009 సెప్టెంబర్ 2 చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పొందారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇవి ఈరోజు నేటి మాట వివరాలు.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. రావణుడే రాముడైతే ఈ చిత్రం నుండి శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రాచీన భారతీయ విద్యా విధానం గొప్పతనం ఈ అంశంపై డాక్టర్ డి కోటేశ్వరరావు గారి ప్రసంగం వింటారు.
1: ప్రాచీన భారతీయ విద్యా విధానం గొప్పతనం. భారతీయ సంస్కృతి మరియు విద్యా వ్యవస్థ గతం భవిష్యత్తుకు పునాది వంటిది. గతాన్ని విస్మరిస్తే భవిష్యత్తు శూన్యమవుతుంది. అందుకే ఒక్కసారి మన ప్రాచీన భారతీయతను స్మరించుకుందాం. మన ప్రాచీన భారతీయులు ఎందరో విద్యావ్యాప్తి కోసం అపారమైన కృషి చేశారు. ఆనాటి వారి జ్ఞానాన్వేషణ గురుకుల విద్యా విధానం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. భారతీయ సంస్కృతి అనేక సంస్కృతుల సమ్మేళనం అని చెప్పవచ్చు. భారతదేశంలోని సంస్కృతికి మరియు సాంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థకు కూడా ఓ గొప్ప చరిత్ర ఉంది. భారతదేశం యొక్క విద్యా వ్యవస్థని వేదకాలం, బౌద్ధకాలం, మధ్యయుగకాలం అని విభజించవచ్చు. అదేవిధంగా మన ప్రాచీన భారతదేశ వైభవాన్ని ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి మనోవైభోగము, వాక్ వైభోగము, కర్మ వైభోగము. అందులో మనోవైభోగం అనగా మానసిక భావనకు సంబంధించినవి అని అర్థం. వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, పుణ్యక్షేత్రాలు, నదీనదాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు మొదలైనవి ఉన్నాయి. తరువాతిది వాగ్వైభోగము అనగా వాంగ్మయ ప్రపంచము. ఇందులో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వణ వేదం అని నాలుగు వేదాలు మరియు ఉపవేదాలు, శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, కల్పం, జ్యోతిషం అని ఆరు వేదాంగాలు, 108 ఉపనిషత్తులు, 8 పురాణాలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు, షడ్ దర్శనాలు, అర్థశాస్త్రం, ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, కావ్య నాటకాలు మొదలైనవి. కర్మ వైభోగము. ఇందులో సప్త ఋషులు, యుగ పురుషులు, శకకర్తలు, షడ్ చక్రవర్తులు, సప్త చిరంజీవులు, భక్తాగ్రగణ్యులు, అష్టదిగ్గజములు, నవరత్నాలు, వైజ్ఞానికులు, గణిత శాస్త్రజ్ఞులు మొదలైన వారు ఉన్నారు. ఇవి అన్నీ కలగలిసిన దేశమే మన భారతదేశం అని గర్వంగా చెప్పవచ్చు. ప్రాచీన భారతీయ విద్య యొక్క గొప్పతనం. ప్రాచీన విద్య గొప్పతనాన్ని గురించి విష్ణు పురాణంలో ఈ విధంగా వివరించారు. తత్కర్మ ఎన్న బంధాయాస విద్యా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యా న్యాశిల్ప నైపుణ్యం. అన్ని కర్మబంధనాల నుండి విముక్తిని కలిగించేదే ప్రాచీన విద్యా విధానం అని చెప్పబడుతుంది. ప్రాచీన కాలంలో ప్రజలు సంపాదించిన జ్ఞానం ఒక తరం నుండి మరొక తరానికి అందించబడేది. నేటి బోధనలో కూడా అది ప్రతిబింబిస్తుంది. నాడు లోక వ్యవహారిక భాషగా సంస్కృతం ఉండేదని పతంజలి మహాభాష్యం అను గ్రంథంలో తెలుస్తుంది. అదేవిధంగా ప్రాచీన కాలంలో విద్య యొక్క భాష వేద వ్యవస్థకు సంస్కృతం అని కూడా చెప్పవచ్చు. విద్య నిర్వచనం. విద్య అనే పదం విద్ అనే ధాతువు నుండి ఉద్భవించింది. విద్య అంటేనే జ్ఞానమని అర్థం. అసలు విద్యా వ్యవస్థ అంతా పూర్వం వేద విద్యపైనే ఆధారపడి ఉండేది. కనుక వేదం ద్వారా పొందబడిన జ్ఞానంతో వ్యక్తి విశ్వంలో సత్యాన్ని తెలుసుకోగలడు అని చెప్పబడుతుంది. స్వామి రామతీర్థ ప్రవశించినట్లు పాశ్చాత్యులు ఆహారం కోసం అడవి బాట పట్టి వెతుకగా భారతీయ ఋషులు మాత్రం పొడుగాటి గడ్డములతో మానవ జన్మ రహస్యములను ఛేదించుటకై తత్వాన్వేషణ చేసిరి అన్న మాటలు చూస్తే మన ఋషులు జ్ఞానాన్వేషణకై చేసిన కృషి ఎంత గొప్పదో తెలుస్తుంది. గురు శిష్య సంబంధం. ప్రాచీన భారతదేశంలో విద్య అప్పటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉండేది. ఒక పిల్లవాడు విద్యను పొందటానికి తన ఇంటిని వదిలి ఉపాధ్యాయుడితో కలిసి జీవించేవాడు. ఆచార్య దేవోభవ అని తైత్రీయోపనిషత్తులో చెప్పినట్లు గురువుని దైవంగా భావించేవారు. ఆనాడు గురుకులంలో తన విద్య కోసం ఎటువంటి రుసుము వసూలు చేయబడేది కాదు. విద్యార్థికి గురువే ఆహారం, దుస్తులు మరియు వసతితో సహా ప్రతిదీ చూసుకునేవారు. విద్యార్థి శారీరక శ్రమకు చాలా ప్రాముఖ్యత ఉండేది. కొంతవరకు నేటి ప్రభుత్వ విద్యాలయాలు కూడా నాటి గురుకుల విద్యా విధానమే అవలంబిస్తున్నాయి. ప్రాచీన

రోజుల్లో కూడా చర్చలు విద్యలో ఒక భాగంగా ఉండేవి. వాటినే నేడు మనం సెమినార్లు మరియు గ్రూప్ డిస్కషన్స్గా నిర్వహించుకుంటున్నాం. ఒక విద్యార్థి విజయం సాధించడానికి స్వీయ ప్రేరణను కలిగి ఉండాలని గురువులు సూచించేవారు. దీని ద్వారా విద్యార్థి ఒకరి మీద ఆధారపడకుండా ఎలాంటి సమస్యనైనా తనకు తానుగా ఎదుర్కోగలడు. అదే నేడు సెల్ఫ్ మోటివేషన్ అని చెప్పుకుంటున్నాం. ఆనాడు విద్యార్థి యొక్క సహజ అభిరుచికి అనుగుణంగా ఋషులు బోధించేవారు. విద్యార్థిని పరీక్షించడం మరియు విద్యార్థికి నచ్చిన అంశంలో జ్ఞానాన్ని అందించడం గురువు యొక్క ముఖ్య విధిగా ఉండేది. అందుకే ప్రాచీన కాలంలో ఒక గురువు విద్యార్థులకు సూచనలు సలహాలు మాత్రమే అందించేవారు. ఆ విధంగా విద్యార్థి అభిరుచికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేవారు. మహిళా విద్య ప్రాముఖ్యత. ప్రాచీన భారతదేశంలో మహిళలకు విద్య చాలా ముఖ్యమైనదిగా భావించేవారు. వేదాలు, వేదాంగాలు మరియు ఉపనిషత్తులు మహిళలు కూడా అభ్యసించారు. అలాగే వేదం మరియు ఉపనిషత్తులు అభ్యసించిన కొందరు మహిళా ప్రముఖులు ఇంద్రాణి, లోపాముద్ర, గార్గి, మైత్రేయి మరియు రోహిణి లాంటి వారు ఎందరో ఉన్నారు. ప్రాచీన విద్యా సంస్థలు, వాటి ప్రాముఖ్యత. ఈరోజు మనకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఉన్నట్లే ప్రాచీన భారతదేశంలో కూడా ప్రసిద్ధ విద్యా సంస్థలు ఉన్నాయి. నాటి విద్యా సంస్థలు విభిన్న కోర్సులకు ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణకు నలంద విశ్వవిద్యాలయం. ఆనాటి నలంద విశ్వవిద్యాలయం యొక్క ఖ్యాతి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది ఒక ప్రసిద్ధ అధ్యయన కేంద్రం. ఇది తర్క విభాగానికి ప్రసిద్ధి చెందింది. ఇంకా చట్టం, ఔషధం మరియు అర్థశాస్త్రం వంటి అంశాలలో ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడికి విద్యాభ్యాసం కోసం దేశ విదేశాల నుండి పండితులు, విద్యార్థులు వచ్చేవారు. ఆనాటి ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం ఇప్పటి విశ్వవిద్యాలయాలకు ఏమాత్రం తీసిపోదు. తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం అది ఆధునిక పాకిస్తాన్లో ఉంది. అది వైద్య విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని, ఇది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ప్రధాన విద్యాభ్యాస కేంద్రంగా ఉన్నట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలోనే ఇక్కడ ముఖ్యమైన నిర్మాణాలు ఉండేవి. అలెగ్జాండర్ ఇక్కడ నుండే గొప్ప తత్వ పండితులను తన రాజ్యానికి తీసుకొని వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇది ఓ పెద్ద విశ్వవిద్యాలయంలా కాకుండా చిన్న చిన్న విద్యా సంస్థల రూపంలో వ్యక్తుల ద్వారా నడపబడుతూ ఉండేది. ఎక్కువలో ఎక్కువ ఇక్కడ ఓ సంస్థకు 500 మంది విద్యార్థులు ఉండేవారని, ఇక్కడ ఉన్నత విద్య మాత్రమే లభించేదని, కేవలం జిజ్ఞాసులు, అధికమైన జ్ఞానం కలవారు మాత్రమే ఇక్కడికి మరింత జ్ఞానార్జన కోసం వచ్చేవారని విదేశీ యాత్రికుడైన పాహియాన్ తక్షశిల సందర్శన గురించి తన గ్రంథంలో పేర్కొన్నాడు. విద్యా కోర్సులు. ఇక్కడ తత్వశాస్త్రము, వైద్యము, శస్త్రచికిత్స, విల్లు విద్య, ఖగోళ శాస్త్రము, జ్యోతిష్శాస్త్రము, రేఖాగణితము, భూగోళ శాస్త్రము, అర్ధశాస్త్రము, వ్యవసాయము, నాట్యం, బొమ్మలు, వెయిట్ లాంటివి నేర్పించేవారు. తరువాతిది విక్రమశిల విశ్వవిద్యాలయం. ఇది ఇప్పటికీ ఒక గొప్ప గౌరవనీయ విద్యా సంస్థ. విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ధర్మపాల మహారాజు 8వ శతాబ్దంలో అభివృద్ధి పరిచాడు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి వహించింది. ఇక్కడ సుమారు 3000 మంది విద్యార్థులు ఉండేవారని తెలుస్తున్నది. ఇక్కడ ఉన్న గ్రంథాలయం చాలా పెద్దదిగా ఉండేది. ఇందులో విద్యార్థులకు పట్టాలు, బిరుదులు కూడా ఇచ్చేవారు. కన్యాకుబ్జము. కన్యాకుబ్జము ప్రముఖ హిందూ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దీని ప్రాముఖ్యతలో యశోవర్ధనుడు ప్రశంసనీయమైన స్థానం వహించాడు. తరువాతిది కంచి విశ్వవిద్యాలయం. కంచి లేదా కాంచీపురం మరొక ముఖ్య విద్యా కేంద్రము. ధర్మపాల అను పండితుడు 100 మంది సింహల దేశ పండితులను ఓడించినట్లు, ఈ వాదం వారం రోజుల పాటు జరిగినట్లు దీనిని విదేశీ యాత్రికుడైన హుయాన్ సాంగ్ తన గ్రంథంలో పేర్కొన్నాడు. కాశీ విశ్వవిద్యాలయం. కాశీ ఒక ప్రముఖ విద్యా కేంద్రం. అశోకుని కాలంలో దీని ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. ఇక్కడ 1500 మంది బౌద్ధ సన్యాస విద్యార్థులు ఉండేవారు. 12వ శతాబ్దం వరకు ఇది బౌద్ధ విద్యాక్షేత్రంగా ఉండేది. తరువాత హిందూ విద్యానిలయంగా మారిందని చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. ఇక్కడ పండితులతో వాదన అనేది ఓ ముఖ్యమైన ప్రక్రియగా ఉండేది. ఆదిశంకరాచార్యులు కూడా ఇక్కడి పండితులను వాగ్వాదంలో ఓడించినట్లు తెలుస్తుంది. దక్షిణాది నుండి చాలామంది పండితులు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మిథిల.
మిథి

0: ఇలా ప్రాచీన కాలం నుండి ఒక విద్యాకేంద్రంగా ఉండేది. వాగ్యుద్ధాలకు మిథిలా నగరం వేదికగా నిలిచింది. ఇక్కడ జనకుడు జగద్విఖ్యాతుడు. ప్రాచీన విద్యా సంస్థలు మరియు భవనాలు. పాటలీపుత్రం అనగా పాట్నాకు 40 మైళ్ళ దూరంలో దక్షిణంగా ఉండేది. ఇక్కడ త్రవ్వకాల ఆధారంగా 1 మైలు పొడవు 60 మైలు వెడల్పు ఉన్న ఆవరణంలో పెద్ద పెద్ద భవనాలు ఉండేవని నిర్ధారణ అవుతున్నది. 7 పెద్ద గదులు కలిగిన కేంద్ర కళాశాల, ఇంకా 300 వరకు తరగతి గదులు ఉన్నాయి. ఇక్కడ నివాస వసతులన్నీ 2 అంతస్తుల భవనాలే. ఇక్కడ వంటశాల కూడా చాలా పెద్దదిగా ఉండేదని, ఇది ఎన్నో అంతస్తులు కల అద్భుతమైన నిర్మాణమని ఆర్కియాలజికల్ సర్వే ద్వారా తెలుస్తుంది. భారతదేశంలో ప్రాచీన విద్యా విధానంలో బోధన చేస్తున్న విశ్వవిద్యాలయాలు, సంస్కృత కళాశాలలు, గురుకులాలు నేటికీ ఉన్నాయి. అవి పూర్తిగా సంస్కృతంలోనే విద్యను అందిస్తున్నాయి. ఉదాహరణకు కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి, కవికుల కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్, శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం కేరళ, శ్రీ వెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం తిరుపతి లాంటివి ఎన్నో ఉన్నాయి. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో 35కు పైగా దేశాల్లో ప్రాచీన భాష అయిన సంస్కృతంలోనే అధ్యయనం జరుగుతుంది. ఉదాహరణకు జర్మనీలో కొన్ని విశ్వవిద్యాలయాలు సంస్కృత పీఠం ఉంది. జపాన్ దేశంలో నేడు సంస్కృత భాషలో కూడా విద్యాబోధన జరుగుతుంది. భారతీయుల ప్రతిభ, విదేశీయుల అభిప్రాయం. ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త జాన్ ఫ్లే ఫేయర్ రిమార్క్ ఆఫ్ ద ఆస్ట్రానమీ అను తన గ్రంథంలో 6000 సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో ఖగోళ శాస్త్ర జ్ఞానం ఉందని పేర్కొనెను. అబుల్ ఫజల్ అను వ్యక్తి అయినే అక్బరి అను గ్రంథంలో 5 యొక్క విలువను కనుగొన్న ప్రథమ శాస్త్రవేత్త ఆర్యభట్ట అని ఉంది. గణితం మరియు ఖగోళ సూత్రాలను సంక్షిప్త రూపంలో తెలుపు గ్రంథం ఆర్యభట్టీయం. ఇది నేటికి ఓ గొప్ప వైజ్ఞానిక గ్రంథమే. ఆనాడు 0 విలువను ఒక మంత్ర రూపంలో వివరించిన విధం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పై విషయాన్ని బట్టి చూస్తే నేడు అంతరిక్షంలో విజయవంతంగా సంచరిస్తున్న కృత్రిమ ఉపగ్రహానికి గణిత శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్ట అని నామకరణం చేశారంటే వారి ఖగోళ శాస్త్ర జ్ఞానం ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాగే మరో విదేశీ యాత్రికుడు మార్కోపోలో ప్రపంచంలో అందమైన ఏ నూలు వస్త్రమైన భారతదేశంలో మాత్రమే తయారై ఉంటుందని తన గ్రంథంలో పేర్కొన్నాడు. నికోలో కాంతి అను మరో విదేశీ యాత్రికుడు భారతదేశపు ఓడలు మన దేశపు కన్నా చాలా పెద్దవి, అవి భయంకర తుఫాన్లు కూడా తట్టుకొని నిలవగలవు అన్న మాటలు చూస్తే నాటి మన నావికా నిర్మాణ కౌశలం ఎంత గొప్పదో తెలుస్తుంది. కానీ నేడు మన సంస్కృతి సాంప్రదాయాలు అడుగంటిపోతున్నాయి. ఒకప్పుడు మార్గదర్శనం కోసం విశ్వ ప్రజలు మన దేశం వైపు ఆశగా చూసేవారు. కానీ ఈనాడు మనం ప్రతిదానికి విదేశాల వైపు చూస్తున్నాం. మన ప్రాచీనుల ప్రజ్ఞాపాఠవాలు, శక్తియుక్తులు వ్యర్థమైపోతున్నాయి. ఒక్కసారి ప్రాచీన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూడండి. దేశానికే వన్నె తెచ్చిన చక్రవర్తులు, స్త్రీజాతి గర్వించదగ్గ వీర వనితలు, దేశ ప్రగతిని కాంక్షించి విజ్ఞాన శాస్త్రాలని అందించిన ప్రాచీన వైజ్ఞానికులు ఎందరో ఉన్నారు. వారిలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట, సంస్కృత వ్యాకరణకర్త పాణిని, అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు, వరాహమిహిర, భాస్కరాచార్య, సుశ్రూతుడు, చరకుడు, నాగార్జునుడు లాంటి వారు ఎందరో ఉన్నారు. వారు దేశ ప్రగతి కోసం పాటుబడి స్వాభిమానాన్ని చాటుకున్నారు. ఇలా ఎందరో ప్రాచీన భారతీయ వైజ్ఞానికులు మన విజ్ఞానాన్ని అందించారు. వారు ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయులే. జయతు భారతం.
1: ఇంతవరకు మీరు ప్రాచీన భారతీయ విద్యా విధానం గొప్పతనం ఈ అంశంపై డాక్టర్ డి కోటేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. మానవుడు దానవుడు చిత్రం నుండి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in.
2: ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఉదయ సమీరాల్లో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

0: నాగుల చవితి చిత్రం నుండి పీబీ శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం వింటారు. అంశం చేయి చేయి కలుపురాదే. 12:40 కార్మికుల కార్యక్రమంలో అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత ఈ అంశంపై శ్రీ డి రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत ताज. प्रधानमंत्री नरेंद्र मोदी ने फिर से स्वदेशी उत्पादों को अपनाने और सोने की अनावश्यक खरीद तथा विदेश में विवाह आयोजन से बचने का आह्वान किया. प्रधानमंत्री आज नई दिल्ली में जल शक्ति मंत्रालय के विभागीय शिखर सम्मेलन के समापन सत्र को संबोधित करेंगे. सरकार ने चीनी के भंडारण सीमा 4000 क्विंटल से घटाकर 2000 क्विंटल की. अमेरिका ने ईरान के अंदर इस्लामिक रेवोल्यूशनरी गार्ड कोर के ठिकानों पर फिर हमले किए. बंदर अब्बास और होर्मोज में धमाकों की आवाज सुनी गई. भारतीय फॉरेंसिक टीम ने नेपाल में बाढ़ के पीड़ितों के पहचान के लिए डीएनए जांच शुरू की. और बैडमिंटन में भारत के लक्ष्य सेन, किदांबी श्रीकांत और तन्वी शर्मा आज शेंजेन में चाइना मास्टर्स सुपर 750 में अपने अभियान की शुरुआत करेंगे. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने एक बार फिर लोगों से स्वदेशी वस्तुओं को अपनाने, सोने की अनावश्यक खरीद और विदेशों में शादी ब्याह करने से बचने का आह्वान किया है. एक वीडियो संदेश में श्री मोदी ने कहा कि देश के युवा आज जो कड़ी मेहनत कर रहे हैं उससे उनके सपने साकार होंगे.
2: स्वदेशी का मंत्र

0: A war footing to control the erosion. Senior officials and engineers are present at the site and are continuously monitoring the situation. Water Resources Minister Vijay Kumar Chaudhary said that the erosion has intensified due to an unexpected change in the course of the Ganga. He said all possible efforts are being made to check the erosion and situation is being closely monitored. Meanwhile, a rise in the water levels of major rivers has led to flooding at several places in Saran, Vaishali, Begusarai, Buxar, Jahanabad, Nawabgarh, and Aurangabad districts. The administration and water resources department are maintaining close vigil in vulnerable areas. Savita Parikh, Akashwani News, Patna.
1: In badminton, India's leading shuttler Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma will begin their campaigns today at the China Masters Super 750 in Shenzhen, Guangdong province. Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty will also be in action in men's doubles. Earlier, Unnati Hooda has made an early exit from the tournament yesterday after she lost to South Korea's Kim Jae-yeon in straight games in the opening round of the women's singles. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
2: Thank you, Shagun. Prime Minister Narendra Modi asks SCO member nations to unite and fight against terror, shun double standards, resolve conflict via dialogue, respect sovereignty, leads the Asian age. All systems are go, stormproof economy, August queues lead to growth. Headlines the Economic Times adding several macro indicators bring further economic cheer. GST mop-up grows 15%, car sales zoom and other signals stay green on resilient strength. In a historic milestone for the Indian Air Force, Air Vice Marshal Shakti Sharma has become the first woman officer, non-medical, in the country's armed forces to attain the rank of Air Vice Marshal or equivalent, informs the Pioneer. And finally, scientists from the Zoological Survey of India in collaboration with ICAR, Center Marine Fisheries Research Institute and international experts have discovered a new species of deep sea skate in the Arabian Sea off India's southwestern coast, informs the Pioneer. And with that, it's back to you, Shagun.
1: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi renews call to embrace Swadeshi goods and avoid unnecessary purchase of gold and destination weddings abroad. Prime Minister to address valedictory session of departmental summit of Jal Shakti Ministry in New Delhi today. Government reduces stock holding limit of sugar from 4 to 2,000 quintals. US begins fresh strikes on IRGC targets inside Iran, explosions heard in Bandar Abbas and Hormuz. Indian forensic team begins DNA analysis to identify flash flood victims in Nepal. And India's leading shuttlers Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma to begin their campaigns at China Masters Super 750 in Shenzhen today. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు.
4: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్లు అబ్దుల్ నజీర్, పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరులతో కలిసి విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించిన అనంతరం చెక్ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సదుపాయాలు, సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఏజీసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. పెట్టుబడులు, ఉపాధి, అభివృద్ధి అనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్ధిలో ఉత్తమ ఆంధ్రగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని

0: కొనియాడారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమన్నారు. విజయనగరం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట చిన్న సూక్ష్మ మధ్యతరా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా దేశభక్తిని చాటేలా స్ఫూర్తిదాయకంగా సాగాయి. కార్యక్రమానికి మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం వాసుల ఇలవేల్పు, శ్రీ అమ్మవారి పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది కంటే గొప్పగా ఈ ఏడాది పండుగను నిర్వహించాలని సూచించారు. నిర్ణీత సమయానికి సిరిమానోత్సవం మొదలయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటును తొలగించకుండా, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చడంతో పాటు యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని కోరారు. దీనికోసం జిల్లాలో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయనగరం దాసన్నపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ, అభ్యాసన ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలని సూచించారు. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా అభ్యాస మెలకువలు నేర్పాలని సూచించారు. హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖనం విన్నారు. రచన కె రామకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి పప్పు పద్మావతి పరమహంస వీణావాదనం వింటారు. మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ముందుగా కంజదళాయ తాక్షి కమలామనోహరి రాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కృతి ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి హిమాద్రి సుతే, కళ్యాణి రాగంలో శ్యామశాస్త్రి కృతి రూపకతాళం.

0: ఇంతవరకు మీరు శ్రీమతి పప్పు పద్మావతి పరమహంస వీణావాదనం విన్నారు. మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9 గంటలు. పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి ఈ కార్యక్రమానికి శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0891 272 2444 లేదా 0891 272 2888. మరి శ్రోతలు ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. ముందుగా ఒక మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో,

0: హలో,
1: హలో, నమస్కారం అమ్మ.
0: నమస్తే అండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగల్రావుపేట, తుమ్మలపల్లి వారి వీధి.
0: చెప్పండి.
1: అందాలరాము చెట్టు నుంచి పలికి బంగారం అయిన
0: ఏఎన్ఆర్ గారు అందాలరాముడు అండి.
1: నాగేశ్వర గారి సినిమా.
0: ఓకే ఓకే. అందాలరాముడు నుంచి పలికి
1: అందాలరాముడు పలికి బంగారం బాలమురళికి.
0: అలాగేనండి, మీరు కోరిన పాటిస్తాను, వినండి.
1: అలాగే, నమస్కారం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: నమస్తే అండి. బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: మేము బాగానే ఉన్నామండి. మీ కార్యక్రమం చాలా బాగుంటున్నాయి, బాగా ఆనందంగా ఆలకిస్తున్నాం.
0: థ్యాంక్ యూ అండి. మరి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
1: నా పేరు మెట్టరావున, ఎలమంచిలేరే పెద్దపల్లి.
0: ఏ సినిమా నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: మేడం, ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ హ్యాపీ బర్త్డే ఇవ్వండి చుట్టాలతో.
0: తప్పకుండానండి, మీరు కోరిన విధంగా సుస్వాగతం చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank.

0: గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో,
3: గుడ్ మార్నింగ్ మేడం గారు.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: సాయి టైలర్ ఎలిమెంటరీ నుంచి మాట్లాడుతున్నాను.
2: మీ పేరు చెప్పండి.
3: సాయి టైలర్. సాయి.
2: మీ పేరే సాయియా? ఓకే, చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు ఈరోజు?
3: అదే ఆడదాని అదృష్టం మూవీలో తొలివేయి సాంగ్.
2: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి ప్రకాష్ రావు గారు.
1: గలగల పారుతున్న గోదావరిలో పాట కావాలి మేడం. అనకాపల్లి గోదావరి జలాలు వస్తున్న సందర్భంగా నాకు ఈ పాట ఇవ్వండి మేడం.
0: సినిమా పేరు కూడా చెప్పండి మరి.
1: గౌరీ సినిమా నుంచి మేడం.
0: సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: हेलो हेलो,
1: हेलो हेलो,
0: చెప్పండి.
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: మా పేరు తాతయ్యని భోగాపురం మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: త్రివారు మా ఊరు సినిమా నుంచి పాట కావాలండి.
0: ఏ పాట అండి?
1: పోలేవులే నీవు పోలేవులే.
0: సరేనండి, మీరు కోరిన
1: ఓకే,
0: పాట
1: థ్యాంక్ యూ
0: వస్తుంది,
1: సార్.
0: వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
1: బాలు సినిమా నుంచి కాల్ చేయాలి.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటో చెప్పండి.
1: నా పేరు రాజన్, కాకినాడ నుంచి. అదే ఏర్బాబు అండి,
0: వీరబాబు
1: కాకినాడ నుంచి మాట్లాడుతుంది.
0: కాకినాడ నుంచి మాట్లాడుతున్నారు. బాలు చిత్రం నుంచి ఏ పాట అండి? సరే అండి, తప్పకుండా. అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి.
3: విజయనానికి వెంకట సుబ్బారావు మాట్లాడు.
2: చెప్పండి వెంకట సుబ్బారావు గారు.
3: మురాల్ సినిమానికి పెళ్లిపాటి అలాంటి పాట.
2: అలాగేనండి, తప్పకుండా. మురారి చిత్రం నుండి మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: ఈ ప్రసారంలో 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. హలో,
1: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: నమస్తే అండి. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. నాగరికం జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: నాగశెట్టి గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట విందాం అనుకుంటున్నారు?
1: జీవన తరంగాలు మేడం.
0: జీవన తరంగాల నుంచి?
1: ఈ జీవన తరంగాల్లో ఈరోజు రాజశేఖర్ వద్దంతి కాదు మేడం.
0: ఓకేనండి, టైటిల్ సాంగ్ మీరు కావాలి.
1: అవును మేడం,
0: తప్పకుండానండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి.

0: హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి.
1: నాకు ముద్దుల కొడుకులోని పాట దగాలు చేసే దిగాలు పడ్డా దసరా బుల్లోడి పాట.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట ఇస్తాను. కానీ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటో చెప్తారా ఒకసారి?
1: నా పేరు కొంటపోతు రామనాయుడు, మధ్య గ్రామం, పద్మనాభ మండలం, విశాఖ జిల్లా.
0: సరేనండి, తప్పకుండా.
1: మేము ఒక దగ్గరేనే పనిచేయాల్సిందండి, ఉండేవాళ్ళమే ఇక్కడికి వస్తాం.
0: సరేనండి, సంతోషం. మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.
1: తప్పకుండా.
0: శ్రోత కోరిన పాట వినే ముందు వాణిజ్య విరామం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
7: SBI, the bank to every Indian.

0: హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్కారం అండి.
1: నేను గాబాయిపట్నం నుంచి, నా పేరు రాము అండి.
0: చెప్పండి రాము గారు.
1: నేను అడిగే పాట ఏంటంటే, కొంతమంది కుర్రవాళ్ళు బొట్లతో వృద్ధులు, సినిమా మాత్రం విప్లవ సంఖ్యండి.
0: తప్పకుండా అండి రాము గారు, మీరు కోరిన పాట వస్తుంది వినండి.
1: నమస్తే అమ్మా.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్కారం అండి. శ్రీనివాస్ గారు చెప్పండి.
1: మొత్తం ఉన్నారు ఇంగ్లీష్ అవ్వాలండి. పనిదేని హాని విచ్చమా పడగా.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి.
1: ధన్యవాదాలు.

ఇంతవరకు మీరు పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత 10 గంటల 15 నిమిషాల నుండి పాటల పల్లెకి కొనసాగుతుంది.

0: ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. క్రీడలు కేవలం పతకాలు సాధించేందుకు మాత్రమే కాదు, యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే శక్తివంతమైన సాధనం. 21వ శతాబ్దపు భారతదేశాన్ని ప్రపంచ క్రీడారంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి అత్యాధునిక శిక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం అందిస్తూ క్రీడలను ఒక ఆచరణీయమైన కెరీర్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతుంది. ఈ సంకల్పానికి మరింత ఊతమిచ్చేలా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ ప్రధానమంత్రి మోదీ కే సాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపింది. దృశ్య మాధ్యమం ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైన ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ప్రపంచస్థాయి క్రీడా ప్రతిభ దాగి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించే భారీ ప్రతిభ అన్వేషణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పిల్లలకు ఏ క్రీడపై ఆసక్తి ఉందన్నదే కాకుండా వారికి సహజంగా ఏ క్రీడ అనుకూలంగా ఉంటుందో గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు కేవలం విజేతలను తయారు చేయవని, జీవితంలో ఎదురయ్యే పోటీలను ధైర్యంగా ఎదుర్కొనే మెరుగైన పోటీదారులుగా కూడా తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కేవలం క్రీడలపై చర్చించే వేదిక కాదని, దేశ క్రీడారంగానికి కొత్త దశను చూపించే ఆలోచనలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
1: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिल

0: खेलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना।
1: ఈ కార్యక్రమంపై కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రీడలు జాతీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయని తెలిపారు. క్రీడా వ్యవస్థ కేవలం మౌలిక సదుపాయాలు పథకాలకే పరిమితం కాదని, ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ దైనందిన జీవితంలో శారీరక దృఢత్వాన్ని భాగంగా చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్రీడా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యలు చేపడుతున్నామని, ప్రతి క్రీడాకారుడికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
2: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है। फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है। प्रधानमंत्री जी, सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट साबित करने का समान मंच मिले।
1: ప్రధానమంత్రి సందేశాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యక్షంగా వీక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో విద్యార్థులు, క్రీడాకారులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో ఖేలో సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ప్రపంచ క్రీడల్లో భారత్ను తొలి 5 దేశాల్లో నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్నామని చెప్పారు. మహిళా క్రీడాకారులను అన్ని స్థాయిల్లో ప్రోత్సహిస్తున్నామని, క్రీడల అభివృద్ధికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని మంత్రి వివరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏఎం రెడ్డి మెమోరియల్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్, ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, అధ్యాపకులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను, పట్టుదలను పెంపొందిస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అధ్యాపకులు తెలిపారు.
3: Myself, Dr. S. Rajni, NSS Unit 1 Program Officer, MAM College of Pharmacy. Why we gathered here means on the occasion of National Sports Day, Khelo India. That is a program launched by the Pradhani Dr. Modi, sir. On this occasion, that is Modi, sir, told some points that is related to sports, not only win the medals, but also develop the confidence, that is mental health, stability, and overall health, and that is mental peace. Actually, there is NSS motto is not me, but you. NSS is for the service to the nation, there is a service to the public. 2036, from next 10 years, there is a complete development of sports in all sports activities. Sir told, okay, we develop India like that, like US, UK. Actually, there is a Vikasit Bharat 2047.
1: చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కుప్పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ, ఆధునిక సౌకర్యాలు, ప్రోత్సాహం అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఖేలో ఇండియా ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి వివరించారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచే ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రపంచస్థాయి పోటీలకు సిద్దం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్న తీరును విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వ్యక్తిగత వికాసాన్ని సాధించేందుకు దోహదం చేస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
4: నా పేరు డి శిరీష. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కుప్పంలో బీఎస్సీ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. అందులో ప్రత్యేకంగా వాలీబాల్ అంటే ఇష్టం. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు వాలీబాల్ డిస్టిక్ట్ లెవెల్లో ఆడాను. నేను జాతీయ స్థాయిలో మరియు యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్ ఆడాను. నేను స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడమే నా లక్ష్యం. అలాగే మరెన్నో క్రీడల్లో ముందుకు తీసుకువెళ్లాలని మా కళాశాల ప్రిన్సిపల్ గారిని మరియు మా పీడీ గారిని మరింత ప్రోత్సాహం అందిస్తారని.
5: నా పేరు సుష్మిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ స్థాయి నుంచే స్పోర్ట్స్ ఆడుతున్నాను.

0: నేను మా స్కూల్లో ఆడుతున్నప్పుడు జిల్లా స్థాయిలో ఖోఖో పోటీల్లో నా ప్రతిభను ప్రదర్శించాను. నేను రాష్ట్ర స్థాయిలో అండ్ సౌత్ జోన్లో ఆడాను. మాలో ఈ స్కిల్ని గుర్తించి మమ్మల్ని ఖోఖో పోటీల్లోకి సౌత్ జోన్కి ఆడడానికి సహకరించినందుకు మా ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే మా పీడీ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను నేషనల్ స్థాయిలో ఆడి స్పోర్ట్స్ కోటాలో జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీకాళహస్తిలోని బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని విద్యార్థులు, అధ్యాపకులు ఆసక్తిగా వీక్షించారు. దేశంలో అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి వివరించడాన్ని విద్యార్థులు శ్రద్ధగా ఆలకించారు. ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడలపైన ప్రత్యేక శ్రద్ధ చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తామని తిరుపతి జిల్లాకి చెందిన విద్యార్థిని హరిత తెలిపారు.
2: ఎన్ఎస్ఎస్ తరపున మేము ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యాము. ఇందులో మేము ప్రధానమంత్రితో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యాము. సార్ చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు, మేము కూడా బాగా మాట్లాడాము. ఈ ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సార్ ఇలా మాతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విద్యార్థిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రధానమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
1: ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రీడల పట్ల మరింత ఆసక్తి పెరిగిందని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తిరుపతి జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు.
3: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఖేలో ఇండియాలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులతో డైరెక్ట్ గా వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా తరపు నుంచి మన కళాశాల విద్యార్థినులు ముగ్గురు పాల్గొనడము చాలా సంతోషదాయకము. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి, భవితరాలకు వాళ్ళు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలని చెప్పేసి వివిధ అంశాల గురించి ప్రస్తావించినందుకు శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పిఎం మోదీ కే సాత్ కార్యక్రమాన్ని విద్యార్థులు, జిల్లా క్రీడాకారులు ఆసక్తిగా వీక్షించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని యువత పేర్కొన్నారు. మరోవైపు దేశ క్రీడారంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 29 ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. క్రీడలు, యోగా, నడక, పరుగు, సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాలను ప్రజల జీవన శైలిలో భాగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కింద అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫిట్ ఇండియా స్కూల్ వీక్, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ఫిట్ ఇండియా సైక్లోథాన్, ఫిట్ ఇండియా ఫ్లాగింగ్ రన్, సండేస్ ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాల విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరిని శారీరక శ్రమ వైపు ప్రోత్సహిస్తున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలనే సందేశంతో ఫిట్నెస్ కా డోస్, ఆధా ఘంటా రోజ్ వంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ఆటలు, యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో కబడ్డీ, ఖోఖో వంటి భారతీయ సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం అందించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మన దేశ క్రీడా సంస్కృతిని కూడా పరిరక్షిస్తున్నారు. నడక, పరుగు, సైక్లింగ్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతున్నాయి. అందుకే ఖేలో ఇండియా యువతలో క్రీడా ప్రతిభను వెలికితీస్తే ఫిట్ ఇండియా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతమైన జీవన శైలి వైపు నడిపిస్తుంది. ఈ రెండు అంశాలు కలిసి ఆరోగ్యకరమైన, చురుకైన, క్రమశిక్షణ కలిగిన యువ భారతాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో క్రీడారంగం ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెడుతుంది. గ్రామాల్లోని మైదానాల నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికల వరకు ప్రతిభకు అవకాశాలు కల్పించాలన్న సంకల్పం బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం నుంచి పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం వరకు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమానికి లభించిన స్పందన యువతలో క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఆరోగ్యకరమైన యువత, క్రమశిక్షణ కలిగిన యువత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే యువత, దేశ నిర్మాణంలో భాగస్వామ్యులయ్యే యువత ఖేలో ఇండియా లక్ష్యం. క్రీడలను జీవితంలో ఒక భాగంగా మార్చి ప్రతి గ్రామంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆ ప్రతిభకు సరైన శిక్షణ, అవకాశాలు అందిస్తే ప్రపంచ క్రీడాపటంలో భారత్ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడం సాధ్యమే. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువశక్తి కీలకం. ఆ యువశక్తికి క్రీడాస్ఫూర్తితో

0: అయితే భారత్ భవిష్యత్తు మరింత బలంగా, మరింత ఆరోగ్యంగా, మరింత విజయవంతంగా రూపుదిద్దుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మరి మన శ్రోతల కోసం ఫోన్ నెంబర్లు ఒకసారి చెప్తాను. 0891-27-2744. మరొక ఫోన్ నెంబర్ 0891-27-2888. మరి శ్రోతలు ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు ఇష్టమైన పాటను వింటారు కదూ.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాల గురించి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకట్రావు గారు.
1: మాకు రక్త సంబంధం సినిమాని ఘంటసాల గారు, సుశీల గారు పాడారమ్మా, చంద్రుని మించి అందమున ఒలుకు, ముద్దు పాప పాట కావాలమ్మా.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: ప్రసారంలో 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం వింటారు. అంశం చేయి చేయి కలుపురాదే. 12 గంటల 40 నిమిషాలకు కార్మికుల కార్యక్రమంలో అసంఘటిత కార్మికులు, సామాజిక భద్రత, ఈ అంశంపై శ్రీ డి రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. శ్రోతలు పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటున్నారు. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నేను రాజమండ్రి దగ్గర బుర్లంకన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, మీ పేరు?
1: నా పేరు రాధాకృష్ణ. అమ్మా, టి రాధాకృష్ణ.
0: రాధాకృష్ణ గారు, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు?
1: అది గులబకావళి కథ సినిమా నుంచి అండి. నన్ను దోసుకుండా ఉంది, నన్ను దోసుకుండు అంటే పండల దొరసాన పాట అండి.
0: సరేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌడపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మాకు తోడుకోళ్ళ సినిమా నుంచి ఘంటసాలగా పాడారమ్మా, కారులో షికారుకి వెళ్ళే పాల బొగ్గుల పైసలు ఆ పాట వినిపించండి అమ్మా.
0: అలాగేనండి వెంకట్రావు గారు, మీరు కోరిన పాట వస్తుంది వినండి.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
1: మేడం, అనంతపురం జిల్లా గార్లదేని మండలం పాపినేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
0: చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు.
1: మేడం, రైతు బిడ్డ మూవీ నుంచి మనిషి నిన్నమ్మితే ముందిరా మబ్బును నమ్మిన ఫలితం ఉందనే సాంగ్ ఉంటుంది మేడం.
0: ఉందండి, తప్పకుండా
1: ప్లే చేయండి మేడం.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, ధన్యవాదాలు మేడం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: శ్రోతలు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటున్నారు. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి.
3: నా పేరు ఎం రమణ, ఎల్మిచ్చిలేరే పెద్దల నుంచి మాట్లాడుతున్నాను. లంకేశ్వర సినిమాలోను జూమ్ అని కొండగారన్న పాట ఉండే.
2: రమణ గారు, మీరు కోరిన విధంగా లంకేశ్వరుడు చిత్రం నుండి మీరు కోరిన పాట వస్తుంది.
3: థ్యాంక్ యూ మేడం.
2: నమస్తే అండి.

0: హలో,
1: హలో, నమస్తే అమ్మ.
0: నమస్తే అండి.
1: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గాడ అన్నవరం దగ్గర అమ్మ.
0: చెప్పండి.
1: నాకు పరమానందయ్య శిష్యుల కథలోని నాలోని రాగం ఇవ్వని సాంగ్.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, ధన్యవాదాలమ్మా.

0: हेलो,
1: हेलो हेलो।
0: नमस्ते अंडी। हाँ
1: हाँ नमस्ते अम्मा।
0: चपड़ी
1: దసరా బుల్లోడు సాంగ్స్ కావాలమ్మా,
0: దసరా బుల్లోడు చిత్రం నుండి ఏ పాట అండి?
1: చేతిలో చెయ్యేసి చెప్పు బావా,
0: అలాగేనండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్తారా?
1: చెన్నం పెంటారా ఉండే తామరకోట చెన్నం వీధి.
0: సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి.
1: మాది మట్టి గ్రామం, పద్మనాభ మండలం, విశాఖ జిల్లా. నా పేరు కంటిపోతు రామనాయుడు.
0: చెప్పండి రామనాయుడు గారు.
1: నాకు తాతమ్మ కళలోని చెనగ పువ్వుల రచయితైన పాట కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం, ఓకే.

0: ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మధురిమ వ్యాఖ్యాన సహిత చలనచిత్ర గీతాల కార్యక్రమం అంశం

చేయి చేయి కలుపరాదే అంశంతో మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం. ఎవరైనా కొత్తగా పరిచయం అయినప్పుడు కరచాలనం చేయడం అన్నది ఒక పద్ధతి, విధానం, మీదుమిక్కిలి సంస్కారం. అలాగా కలిసిన చేతుల మధ్య చప్పట్లుంటే ఎప్పట్లా అంతవరకు బాగా ఉండి అప్పుడేమైనా ముభావంగా ఉండి ఆ క్షణాన్ని కలిసిపోయేటట్టయితే ఆ అందం వేరు, ఆ చందం వేరు. మామూలుగా ముడిపడిన బంధం కన్నా కాసేపు విడివడి విడిగా ఉండి కలివిడిగా ఏకమైన చేతులు చేసే ఆ సందడి, ఆ చప్పట్లు, ఆ అల్లరి మనిషికి మనిషికి మధ్య అనుబంధాన్ని పెంచేది ఆత్మీయమైన గౌరవప్రదమైన స్పర్శ. అదే ఈ చేతులు నిర్వర్తించేది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, నిజమే. అలా నయనం నుంచి వచ్చే చూపులు, చూపులు కలిస్తే అది ఎవరికైనా శుభవేళే. అది కళ్యాణమేమి. కళ్యాణం అంటే పెళ్ళి అనే సాధారణ అర్థం కాకుండా మంగళప్రదము, శుభము అని తీసుకోవాలి. ఆ చూపులతో పాటు చేతులు కూడా కలిసాయి అనుకోండి, అవి కరతాళధ్వానాలు అయ్యాయి అనుకోండి, మంగళధ్వానాలుగా మ్రోగుతూ ఉంటాయి. ఎప్పట్లా కాకుండా చప్పట్లు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి.

పెళ్ళి, వివాహం, ఉద్వాహం, పరిణయం, పరిణనం ఇన్ని పేర్లు ఉన్నాయి. అప్పుడు జరిగేది చేతికే ప్రధానంగా పాణిగ్రహణం అంటాం. అయితే అంతవరకు రావడానికి కొంత తంతు ముందుగా రెండు హృదయాల మధ్య జరిగిందనుకోండి. ముఖ్యంగా మనకి బిందెలో ఉంగరాలు తీసేటప్పుడు, లేకపోతే తలంబ్రాలు పోసేటప్పుడు, ఇంకా బాగా చెప్పాలంటే సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఈ కరస్పర్శ అంటే చేతులు తగలడం, దానివల్ల కొత్త పులకింతలు, ఏవో గిరిగింతలు ఆరంభించబోతున్న నూతన జీవనానికి సిగ్గులు మొగ్గలవడం ఇవన్నీ ఉంటాయి. అయితే వీటన్నిటినీ పక్కన పెట్టి పందిట్లో చేయి చేయి లేకపోతే చేయి దేహానికి తగలడం, వాటన్నిటికన్నా ముందు ఇంకేదైనా సందట్లో చేయి చేయి తగిలిందనుకోండి, అప్పుడు

చేయి చేయి తగిలేక హాయి హాయిగా ఉందనుకున్నాక ఇంకా ఎలా ఉంది, ఏమిటి ఉంది? ఈ ప్రశ్నలు అనవసరం, ఎందుకంటే రసపట్టులో తర్కం కూడదు. ఆ విభాగాన్ని అలా వదిలేస్తే ఇంకొంతమంది ఉంటారు, పాపం ఆడపిల్లలు, చేతులు ఎంత సున్నితంగా ఉంటాయి అని వీళ్ళే తెగ విచారం వెలిబుచ్చుకుంటూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా ఎదురుదెబ్బ తగిలితే చిన్నబుచ్చుకుంటారు. కాదని కొంతమంది సాహసులు ఉన్నారనుకోండి, సాహసం సేరా డింబక రాజకుమారి లభిస్తుంది అని ఆత్మప్రబోధం చేసుకొని ముందుకెళ్ళిపోతూ సహాయం చేసే మిషతోటి ఏదో అలా అలా ముందుకెళ్ళి వాళ్ళ చేయిన తగలకపోతుందా, ఇంత అందమైన చేతులు ఎంత కందిపోతాయో అనే భావనతో భాషణతో దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తే

కందడానికైనా మనకు అవి చెందడానికైనా ముందు అందడం ముఖ్యం. ఒక్కోసారి అందాల చేతులు ఏవో సుకుమారంగా ఉంటాయి అనుకొని చేరవస్తే సుకుమారమైనవే కానీ అన్ని వేళలా కావు సుమా. అందులో యుద్ధ క్రీడల్లో లేదా పోరాట పటిమ గల వాటిల్లో ఆరితేరిన చేతులు చేతలు ఉంటాయి. అసలు చెయ్యి అంటే

ఎంతసేపు ఏవో పనులు చేసుకోవడానికో లేకపోతే అల్లికలకో కుట్లుకో అనుకుంటే ఎంత పొరపాటు. చేతులతో చాలా చాలా మంచి పనులు చేయొచ్చు. చిత్రాలు గీస్తారు, శిల్పాలు చెక్కుతారు, ఇవన్నీ చేతులతోటే. చేతి మీద ఎన్నో సామెతలు, నానుడులు, జాతీయాలు. ఎక్కడైనా ఏమైనా కొట్టేయాలనుకోండి, తీరా కొట్టేశాక వీడెవడో మా గొప్ప చేతివాటం మనిషి అనడం. అలాగే ఫలానా డాక్టర్ గారు ఉన్నారంటే ఆయన హస్తవాసి గొప్పదండి అనడం. పని చేస్తామని చెయ్యకపోయినా, ఉపకారం చేస్తామని ఎగ్గొట్టేసినా బాసు గొప్ప హ్యాండ్ ఇచ్చాడు అనుకోవడం. ఇలా ఆంగ్లమైనా ఆంధ్రమైనా ఏ భాష అయినా సరే చేతులు ఇచ్చేకు, చేయిచ్చాడా, చేయి కలిపేవా అని ఇలా రకరకాలుగా గోముగా, వలపుగా, గెలుపుగా, ఆటగా, పాటగా, హేళనగా, హేళగా.

ఇలా ఆంగ్లమైనా ఆంధ్రమైనా ఏ భాష అయినా సరే చేతులిచ్చీకు, చేయిచ్చాడా, చేయి కలిపేవా అని ఇలా రకరకాలుగా గోముగా వలపుగా గెలుపుగా ఆటగా పాటగా హేళనగా హేళగా అలవోకగా అవల్లీలగా కూడా చేతిని వాడేసుకుంటూ ఉంటాం. వాడేసుకున్నాడు చెయ్యి అంటే వాడేసుకున్నాడా, వాడేసుకున్నాడా. ఏదైనా సరే ఇద్దరి మధ్య ఒక రసాయనం అనగా ఈనాటి పరిభాషలో కెమిస్ట్రీ బాగుందనుకోండి హిస్టరీ సృష్టిస్తుంది, లేదనుకోండి మన ఈ హస్తవ్యాకరణం ప్రకారం చెయ్యి చెంపకు పరమైతే కంటికి నీరు ఆదేశమగును. ఇష్టం లేకపోతే ఏ దేశంలోనైనా ఈ ఆదేశాలు అమలగును.

0: చెంపకు చెయ్యి పరమై క్రమేపీ చనువు ఎక్కువై అది వరమైతే
1: దాగుడు మూతలు తాగవులే వలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే.
0: వదలనంత గట్టిగా చేపడితే అదే చేయి పడితే ఇలాగే ఉంటుంది. ఇలా ఉండడానికి ముందు ఇంకోలా కూడా ఉంది. ఆ ఇంకోలా ఉన్నది ఏ పక్కనో దాచేసి ఈ పక్కకు వచ్చి దాచాలంటే దాగదులే అంటే సరిపోతుంది ఏమిటి? కాస్త ఇలా రద్దురు

0: నాదుకు తగ్గనేమో.
1: అచ్చం సత్యభామ శ్రీకృష్ణుని మధ్య సంవాదంలా లేదు. పాదంతోటి అలా ఓ విసురు విసిరింది. పాపం తన్నాలన తగిలింది అంతే. దాంతో అయ్యో, మణులతో మాణిక్యాలతో కఠినంగా ఉన్న కిరీటాన్ని తాకి నీ లేతపాదం ఎంత కందిపోయిందో కదా అని శ్రీకృష్ణుడు సత్యభామ పాదాలు ఒత్తాడు. ఆ టటటటలన్నీ కూడా తర్వాత సరిగమలు, తదిగణలు, మప దనిసలు అయితే నసలేం ఉండవు, పసే.
0: కులుకు నడక తూచి రాజహంసలకు సిగ్గు కలిగి, నీ తళుకు మోము తూచి నిండు గాబిలికి నిగ్గు తరిగి,

కదలను కదలను కదలనులే దాతాలంచే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిచేదాక వదలను వదలను వదలనులే ఈ నల్లని వాల్జడలు విరిసిన మల్లెలు రమ్మనెను నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు ఎదురై పొమ్మనెను

0: బలపుల సంచల బిగిసేదాక వదలను వదలను వదలనులే.
1: ఇంత జరిగాక రాజీకి రావడం కాదు కానీ మాజీలుగా మాత్రం మిగిలిపోరెవరు. అందుకు దోహదం ఈ చేయి చేయి కలపడమే.

కలవని చేతులు కలిసే వరకు, చేతులు కలిసిన చప్పట్లు ముచ్చట్లు చేయి చేయి కలుపురాదే, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఎప్పటికీ చిక్కని చక్కని చిలకలాటి చిన్నది ఇంత వ్యవహారం సజావుగా జరిగాక, చేతికి చిక్కాక ఆ అల్లరి హృదయం ఆలాపన

నా మాట కాదంటే నేను ఒప్పుకోను. అంటే ఒట్టేయ్, ఆ ఒట్టి ఎక్కడేస్తారు? చేతిలోనే. చేతిలో వేసేదాన్ని వేసి చెప్పేదాన్ని భాషలనే అంటారు. ఎంచక్క బాగా మాట్లాడుతున్నాం అనుకొని భాషలు చేసాను అంటే అబ్బే బరువు ఉండదండి. అంత ఒత్తు ఒత్తిడి పెట్టకూడదు కదా. షా తీసి సా పెడితే అప్పుడు

మామూలుగా భాషలు చేస్తేనే ఊహు అని ఏవో ఊహలు పోతారు. అందులో ఆశలు రేపితే ఇంకా ఆటలు పాటలు ఆ బాటలే వేరు. చేతులు సాచి చెలియనన్నందుకు దాకా వెళ్తుంది.

పుస్తకం హస్తభూషణం అంటారు. అంటే పుస్తకాలు పట్టుకోవడానికి హస్తం ఉపయోగపడుతుంది అని మాత్రమే కాదు, పుస్తకమే చేతికి అలంకారం. మరి చేతికి కడియాలు కంకణాలు అలంకారం కాదా? పుస్తకం అనేది ముందు చేతికి అలంకారమై అందులో ఉన్నదేదో తలకి బాగా పాకి అక్కడి నుంచి మదినిండా అదే ఉంటే అవే వస్తాయి, కంకణాలు కడియాలు అన్నీ నీ చేతికి. ఇంకోటండోయ్, ఎవరైనా కాస్త మీరు ఎప్పుడు పుట్టారండి అని అనగానే వెంటనే అని ఇలా చేయి తుడుచుకొని పాపం చేయి జాపేవాళ్ళు కూడా ఉంటారు. చూడగలిగే వాళ్ళు ఉంటే అదొక శాస్త్రం అని దాని మీద నమ్మకం ఉన్న వాళ్ళకి అది హస్త సాముద్రికం అంటాం. ఇంకా చేపాటి కర్ర పట్టుకుని బయలుదేరాడు అంటారు, అంటే చేతికర్ర ఊత. అది కొన్నాళ్ళు దర్జా, ఆ తర్వాత తప్పక పట్టుకోవాల్సిన సాధనం అవుతుంది. చిన్నప్పుడే పట్టుకుంటే దర్జా కాస్త నామర్ద అవుతుంది. ఏదైనా వ్యవసాయ పనులకు కానీ దానికి కానీ వెళ్ళేటప్పుడు చీకట్లో వెళ్ళేటప్పుడు చేతికర్ర చాలా అవసరం. మూగజీవులు తెలియక అడ్డొచ్చినప్పుడు అదలించడానికి, మాట చెయ్యి వాటం నేర్చిన మనుషులు వస్తే రెండు వడ్డించడానికి. అంతేకాదు మనకి చాలా చాలా విధాలుగా చేతిని అన్ని కళలకు, ఒక వాద్యానికి కానీ అభినయానికి కానీ దేనికైనా సరే, అంచేత నీతికి రీతికి కట్టబడిన చేతికి ఎదురుండదు. అలాంటి చేతులు కలిసాయనుకోండి,

సాక్షులు హృదయాలు కావడం చాలా బాగుంటుంది. చేయి చేయి కలిసి కష్టించి కృషి చేసి ఏదైనా లక్ష్యాన్ని సాధిస్తే ఆ ఆనందం వేరు. పండగలకి పబ్బాలకి అందరం ఒకచోట చేరినప్పుడు పనిపాటుల్లో చేయి చేయి కలుపుకుంటే ఆ సంతోషం వేరు. అలా కాకుండా ఓ చేయి తక్కువైంది వస్తావేమిటో, దేనికి అంటే చతుర్ముఖ పారాయణం అని అలా అలాగా మాటలు మాటలు నాలుగు ముక్కలు కలిస్తే పర్వాలేదు కానీ జూదానికి కానీ దిగితే మహామహా సామ్రాజ్యాలే నాశనం అయిపోయి పాండవులు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. అది పాచికలాటే కావచ్చు, అది ఈనాటి పేకాటకు ప్రేరణ కావచ్చు, కానీ ఇలాంటి ఆటలు, వీటిని తెలివితేటలతో కూడినవి, ఇండోర్ గేమ్స్ నాకు ఇష్టం అండి అంటే అదేమిటో అనుకున్నారు. ఇదే అబ్బే, ఇది అవుట్డోర్ కూడా వెళ్ళిపోయింది అనుకోండి, ఏ తువ్వాలు ముక్క దొరికినా దొరక్కపోయినా ఓ నలుగురు ఇలా గబగబ వేసేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది? చేతులు కాలేక ఆకులు పట్టుకోవాలి. మరి ఏ చెట్టు కిందో ఈ దుకాణం పెడితే అంతే కదా.

అంచేత చేతికి అలంకారంగా ఉండే ఉంగరాలు, కడియాలు, స్త్రీలకైతే గాజులు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి కుదువబెట్టి ఆడితే అదిగో చేతులు ఖాళీ అవ్వడమే. అంచేత అలాంటి అలంకారాలు ఉంటే ఇలాంటి వాళ్ళు ఉన్న చోట వాటిని ప్రదర్శించకూడదు. మరి ప్రదర్శించుకోవడానికి చేతికి అలంకారం ఏమిటండి అంటే ప్రకృతి ప్రసాదం ఉందిగా.

సిగ్గుతో అందించబోతు అని వెనక్కి తీసుకున్నా, మొగ్గ తొడిగినా, మరేదో అడిగినా ఆ చేతికే చెల్లు. అందులో ఉన్న రేఖ మనకి అదృష్టమా కాదా అన్నది ఆ గీత నుదుటి రాత పోటీ పడతాయి. అయితే ఆ గీతలైనా నుదుటి రాతలైనా ఏదో ఒక చేయి గీయాలి కదా, అదేది?

కేవలం మహిని గల చేయి ఆడిస్తే అది బుటకం, మరి మహిమ గల చేయి ఆడిస్తే అది ఈ జగన్నాటకం. ఏది ఆ చేయి? వరముల చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగి రావా. అదిగో కంచి పొట్టయితే కామాక్షి, కాశీలో అయితే విశాలాక్షి. మధురమైన గీతాన్ని చిలకగా ఆ చిలక తన ముంజేతిని కలిగిన ఆ విశాలమైన వరములు కురిసే అక్షిగల మధుర మీనాక్షి.

అన్ని వరములకు ఆటపట్టైన ఆ చేతి పట్టు నుండి మాత్రం విడివడాలని ఎవరూ ప్రయత్నించరు. ఒకసారి ఆ కరావలంబం దొరకాలే గానీ

చేయి చేయి కలుపరాది అంశంగా మధురిమ కార్యక్రమంలో వ్యాఖ్యాన సహిత చిత్రగీతాలు విన్నారు శ్రోతలకు. ఒక గమనిక, ఈరోజు రెండో ప్రసారంలో రాత్రి 7:45

పురుషులకు క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వికసిత్ భారత్ శీర్షికన ప్రసారమవుతుంది. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు, విశాఖపట్టణం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణగా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11:59:40 మరికొద్ది క్షణాలలో జాతీయ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రీలే.

బలే మాస్టర్ చిత్రం నుండి ఘంటసాల గానం విన్నారు. మరికొన్ని పాటలు ఇదే ప్రసారంలో 1 గంట 10 నిమిషాలకు వినొచ్చు. సమయం 12:30 గా వస్తోంది. జాతీయ వార్త

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ధి రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగాల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ధి రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగా తెలిపారు. గ్లోబల్ ఇంధన ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఇటీవలి ఆర్థిక పనితీరు ఎంతో బలంగా ఉందన్నారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న యాష్విల్లేలో జరిగిన G20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. తాజా వృద్ధి గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్లీన బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అజయ్ బంగా తెలిపారు. నిరంతర పెట్టుబడులతో పాటు సేవారంగం, ఎగుమతుల్లో వృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోడ్లు, బ్రిడ్జీలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, నీరు, డిజిటలైజేషన్ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
1: What we're doing really is that you need 3 pillars to work for job creation. The first one is infrastructure. India is doing a great deal of work on that front. The second is human infrastructure. Skilling and education ecosystem in India needs to be tuned even closer to where the jobs are going to come from in the future and what the private sector would want to do with you.
0: అమెరికాలోని యాష్విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూరోపియన్ కమిషనర్ ఫర్ ఎకానమీ వాల్డెస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ ఈయు ఆర్థిక విదేశీ భాగస్వామ్యంతో పాటు భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు. అలాగే సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, ముడి సరుకులు, సాంకేతికత, ఫిట్టెక్, ఏఐ, స్టార్టప్ల విభాగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు నిర్మలా సీతారామన్ దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి కుయున్ చెయోల్తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత్ దక్షిణ కొరియాకు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడంపై చర్చించారు. దీనివల్ల 2 దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు

సులభతరమై ఆర్థిక ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రాయ్పూర్లో పర్యటించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సంస్థ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా నిలుస్తుంది. ముఖ్య అతిథులు ప్రముఖుల సమక్షంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, డాక్టోరల్, అనుబంధ హెల్త్ సైన్సెస్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపార సంయుక్త కార్యాచరణ బృందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే చర్యలను సమీక్షించడానికి సమావేశమైంది. నిన్న వర్చువల్ విధానంలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సహకారం, ఆఫ్ఘన్ వ్యాపారస్తులకు వీసా సదుపాయాలు, బ్యాంకింగ్, ఆర్థిక సహకారం, ఔషధ, వ్యవసాయ, వాణిజ్యం, ఇంధన సహకారం, పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సుంకాల సడలింపులు, కార్గో అనుసంధానత, రేవులకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశాల్లో రెండు దేశాలకు చెందిన వాణిజ్య, పరిశ్రమలు, కస్టమ్స్, నియంత్రణ అధికారులు, దౌత్య మిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. నేపాల్లో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల్లో మృతులను గుర్తించడంలో సహాయపడేందుకు 19 మంది సభ్యులతో కూడిన భారత ఫోరెన్సిక్ బృందం స్థానిక నిపుణులతో కలిసి డిఎన్ఏ శాంపిల్స్ విశ్లేషణను ప్రారంభించింది. ఖట్మండు వ్యాలీలోని కుమల్టార్ ప్రాంతంలో ఉన్న నేపాల్ పోలీస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి, మృతులు, గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి భారత నిపుణులు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. నేపాల్లో జరుగుతున్న సహాయ రక్షణ చర్యలకు భారతదేశం తన వంతు మద్దతు అందిస్తోంది. రక్షణ సహాయ సామగ్రితో కూడిన 5వ భారత విమానం ఈరోజు నేపాల్కు బయలుదేరింది. ఈ విమానంలో 11 మంది సభ్యుల రక్షణ బృందంతో పాటు 5.5 టన్నుల అత్యవసర ఔషధాలను పంపిస్తున్నట్టు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చైనాలోని షెంజెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చీ యూ జెన్పై విజయం సాధించారు. మరొక పురుషుల సింగిల్స్ మ్యాచ్లో భారత్కు చెందిన లక్ష్యా సెన్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆయన కెనడా ఆటగాడు విక్టర్ లై చేతిలో 14-21, 7-21 తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా భారత్కు చెందిన ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జంట మిశ్రమ డబుల్స్ విభాగంలో థాయిలాండ్కు చెందిన టోన్నాకోర్న్ టోన్నీచా జంటను 21-8, 21-9 తేడాతో ఓడించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు ఉక్రెయిన్, పోలాండ్లలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి సికోర్సిల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జల

0: శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ధి రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి ఈ కార్మికుల కార్యక్రమంలో ముందుగా అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత ఈ అంశంపై శ్రీ డి రామకృష్ణ గారితో శ్రీ ఎం వెంకటరమణ గారు జరిపిన పరిచయ కార్యక్రమం.
1: కార్మికులకు సామాజిక భద్రత ఎందుకు ఉండాలి అన్న అంశాల గురించి మనకు తెలియచేయటానికి కేంద్ర మంత్రిత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన డి రామకృష్ణారావు గారు మనతో ఉన్నారు. నమస్తే రామకృష్ణారావు గారు.
2: నమస్కారం అండి.
1: రామకృష్ణారావు గారు కేంద్ర మంత్రిత్వ శాఖలో వెల్ఫేర్ సెస్ కమిషనర్గా చేసి పదవీ విరమణ పొంది ఉన్నారు. వీరి సుదీర్ఘ అనుభవం నుండి కార్మికులకు ఈ భద్రతలు ఎందుకు అన్న అంశాల గురించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు. రామకృష్ణారావు గారు, అసంఘటిత రంగంలో కార్మికుల సామాజిక భద్రత కోసం ఇప్పుడు తెలుసుకునే ముందు సంఘటిత అసంఘటిత రంగాలు అంటే ఏమిటి, ఈ విభజన ఎందుకు చేయవలసి వచ్చింది అన్న అంశాలను మా శ్రోతలకు వివరిస్తారా?
2: తప్పకుండా అండి. చాలా మంచి ప్రశ్న వేశారు. అసలు కార్మిక శక్తి ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేటటువంటి విషయానికి నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తానండి. దేశ రక్షణకి సైనికుడు ఎంత ముఖ్యమో, మన ఆహార ఉత్పత్తికి రైతు ఎంత ముఖ్యమో, మన మానవ మనుగడ సాగించడానికి కూడా కార్మికుడు అంతే ముఖ్యమండి. ఇప్పుడు మన కార్మిక శక్తిని రెండు రంగాలుగా విభజిస్తాం, సంఘటిత రంగం, అసంఘటిత రంగం. సంఘటిత రంగం అంటే ఇంగ్లీష్లో మనం ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటామండి. అసంఘటిత రంగం అంటే అనార్గనైజ్డ్ సెక్టర్ అని అంటాం. అసలు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటటువంటి కార్మికుడు గురించి తెలుసుకోవాలి అంటే ముందు ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి నేను మీకు క్లుప్తంగా చెప్తానండి. ఆర్గనైజ్డ్ సెక్టార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్. మనకి దానికి ఎట్లా చెప్తామంటే పూర్తి సఫిషియంట్ లేబర్ లెజిస్లేషన్ అంటాం. అంటే ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా, ఏ రంగాల్లో కావలిస్తే ఆ రంగంలో ఉండేటటువంటి కార్మిక చట్టాలు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కార్మికుడు పనిచేస్తున్నాడు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, వాడికి భద్రత ఉండాలి, లేకపోతే వాడికి వెల్ఫేర్ ఉండాలి, లేకపోతే వర్కింగ్ కండిషన్స్ ఉండాలి. ఫ్యాక్టరీస్ యాక్ట్ అంటాం, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. అలాగే గనుల్లో పనిచేస్తుంటాడండి, మైన్స్ యాక్ట్ 1952 ఉంది. ప్లాంటేషన్స్ యాక్ట్ ఉన్నది 1951. ఇట్లాగా ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా వాడి భద్రతకు సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయండి. అలాగే కార్మికుడి యొక్క ఆరోగ్యం గురించి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అంటాం, 1948. వాడికి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వాడు చక్కగా అందరిని ఉపయోగించుకోవచ్చు. అట్లాగే సోషల్ సెక్యూరిటీ ఉన్నదండి, దానికి ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, వాడి భవిష్యత్తు జీవితం 1952 ఉంది. అలాగే స్త్రీ కార్మికులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఉంది. అలాగే పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ ఉంది. తర్వాత పదవీ విరమణ అనంతరం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ఉంది. ఇవన్నీ ఓకేనండి. వాడికి ఏదో గొడవ వచ్చింది, ఎంప్లాయర్ వాడిని తీసి పడేసేసాడు అనుకుందాం, వెంటనే వాడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద వాడు ట్రిబ్యునల్కి వెళ్ళవచ్చు, లేబర్ కోర్టుకి వెళ్ళవచ్చు. అంటే కార్మికుడికి ప్రతి విషయంలోనూ కూడా రక్షణ కల్పించబడింది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటాం కదా, అది ఉంది. అలా ఉన్నటువంటి దానిని ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాం. అయితే ఈ చట్టాలు సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, ఎన్ఫోర్స్మెంట్ చేయడం కోసం లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, ఇది కాకుండా ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, ఏదైనా తేడా వచ్చినా కూడా ట్రేడ్ యూనియన్స్ అడుగుతారు. సో కార్మికుడు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్, వాడు హ్యాపీ, అన్ని విధాలు సేఫ్టీ అండ్ సెక్యూర్డ్. ఈ చెప్పినటువంటివి ఒక్కటి కూడా లేనటువంటిదే అనార్గనైజ్డ్ సెక్టార్. ఆలోచించండి, అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఒకటి కూడా లేదు అనార్గనైజ్డ్ సెక్టర్.

సెక్టర్లో మీకు టైమింగ్స్ అనేటటువంటిది ఏమి లేదు. లేకపోతే వాడికి సేఫ్టీ అని కానీ, సెక్యూరిటీ అని కానీ, హెల్త్ అని కానీ ఏమీ లేదు. చిత్రమైన విషయం ఏంటంటేనండి, దేశం మొత్తం మీద కార్మిక శక్తిలో ఆర్గనైజ్డ్ సెక్టారు 8% ఉంటే అనార్గనైజ్డ్ సెక్టారు 92% ఉండదండి. 8% కార్మిక శక్తికి ఇన్ని చట్టాలు, ఇన్ని వ్యవహారాలు ఉన్నాయే, మరి అనార్గనైజ్డ్ సెక్టార్కి ఎంత చేయాలి? అన్ఫార్చునేట్లీ అంత లేదు. కానీ ఎంతైతే ఉండదో అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయండి, అది మనం చర్చించుకుందాం. ఏమి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, అనార్గనైజ్డ్ సెక్టార్కి మీరు అడగచ్చు ఎందుకు చేయలేకపోతున్నాము, 8% ఉన్నటువంటి లేబర్కే మనం ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఎంత చేసాం కదా, అనార్గనైజ్డ్ సెక్టార్కి ఎందుకు చేయలేము? కరెక్టే, వాళ్ళది నేచర్ ఆఫ్ డ్యూటీ తేడా ఉంటుందండి. అంటే మైగ్రెంట్ నేచర్ అంటాము, ఇవాళ ఒక చోట పనిచేస్తాడు, రేపు చోట పనిచేస్తుంటాడు, వాడికి చేస్తుంటాడు. తర్వాత ఈ ట్రేడ్ యూనియన్స్ అని కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. ఒకవేళ వాడి ఉద్యోగం మానేసినా లేకపోతే పంపించేసినా వాడిని అడిగేవాడు, చేసేవాడు ఎంప్లాయర్స్, ఇలా రకరకాలు. అయితే అసలు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎవరెవరు వస్తారు, ఏ కేటగిరీ వాళ్ళు వస్తారు అనేది మీకు ఇప్పుడు చెప్తే దాని గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి. అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వర్కర్స్ని కొన్ని కేటగిరీస్గా మనం విభజించవచ్చండి. హోమ్ బేస్డ్ వర్కర్ అంటే ఇంటి దగ్గర నుంచే పని, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాను చూసారా, అలాగా. ఇప్పుడు బీడీ వర్కర్ ఉంటాడండి, వాడు ఏం చేస్తాడు, ఎంప్లాయర్ ఏమో పొగాకిస్తాడు, వాడు ఇంటి దగ్గరే బీడీలు చుట్టుకుంటూ ఉంటాడు, తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాడు, హోమ్ బేస్డ్ వర్కర్ అంటామండి. ఏమండి, అలాగే హ్యాండ్లూమ్, చేనేత మగ్గం ఉంటుంది, వాళ్ళు ఎక్కడ పోతారండి, వాళ్ళు ఎక్కడికి పోతారు, ఇంటి దగ్గరే చేసుకుంటారు. ఇలాగా వాళ్ళు హోమ్ బేస్డ్ వర్కర్ అంటారు, ఇంటి దగ్గర నుంచి ఇట్లా పనిచేస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, వీళ్ళకి టైమింగ్స్ మనం ఏమైనా చెప్పగలమా, 10 to 8, లేకపోతే నువ్వు ఫస్ట్ షిఫ్ట్ రా, సెకండ్ షిఫ్ట్ రా అని మనం ఏమైనా చెప్పగలమా? నేచర్ ఆఫ్ ది వర్క్ అంటే అక్కడ. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్ అంటాం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్ అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తుంటే తోపుడు బండి మీద అరటి పళ్ళు అమ్ముకుంటూ ఉంటాడు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, వాడికి మనం టైమింగ్స్ చెప్పలేము, వాడికి మీరు చెప్పగలరు సార్, వాడికి ఎంప్లాయరే లేదు, వాడే ఎంప్లాయర్, వాడే ఎంప్లాయరు, వాడే సర్వెంట్ కూడా అని, ఎంప్లాయీ కూడా వాడే. అలా నేచర్ ఆఫ్ వర్క్ అని. మీ ఇంట్లో ఏదో ఏసీ రిపేర్ వచ్చింది, వెంటనే ఫోన్ చేస్తారు, ఏసీ మెకానిక్ వస్తాడు, మీరు వస్తున్నారు, మీ బండి చెడిపోయింది, వెంటనే ఓలా బుక్ చేస్తారు, ఆటో వాడు వచ్చేస్తాడు, వీళ్ళందరూ. ఏమండి, అలాగే ఒక ఎలక్ట్రీషియన్ను, లేకపోతే మీరు వస్తున్నారు, మీ చెప్పు దిగిపోయింది, కాబ్లర్ దగ్గరికి వెళ్తారు, ఇంట్లో ఏదైనా ప్లంబర్, ఈ కేటగిరీలన్నీ కూడా మనం ఏంటంటే అనార్గనైజ్డ్ వర్కర్స్ అని అంటుంటాం అనమాట. అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉండేటువంటి వర్కర్స్. ఇప్పుడు ఆలోచించండి, వీళ్ళెవ్వరూ లేకుండా మన మానవ జీవితం గడుస్తుందా? ఇది కాకుండా మూడో కేటగిరీ ఏంటంటే వేజ్ వర్కర్స్ అంటాం. ఇంట్లో సర్వెంట్ మేడ్ ఉంది, డొమెస్టిక్ వర్కర్ అంటాం. తర్వాత మిడ్ డే మీల్ వర్కర్ అంటారు, చూసారా అండి, వీళ్ళ అంగన్వాడీలు వాళ్ళ పనిచేస్తుంటారు, స్కూల్స్లో పనిచేస్తుంటారు, అలాగే ఇటుక బట్టీల దగ్గర పనిచేస్తారు, వీళ్ళందరికీ వేజెస్ ఉంటాయండి. మెయిన్ కేటగిరీ అండి అగ్రికల్చరల్ వర్కర్. అగ్రికల్చర్ వర్క్ ఖచ్చితంగా వాడు వస్తాడు, వాడు పనిచేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడికి ఇంత జీతాలు కూడా ఇస్తాడు. టైమింగ్స్ కూడా చెప్పాలి అంటే పొద్దున్న వస్తారండి, సాయంత్రం వరకు వెళ్తుంటారండి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ్యే వరకు. మీరు ఎలా ఆపగలరు? ఏ లేబర్ ఇన్స్పెక్టర్లో వచ్చి లేదు ఇలాగ నువ్వు ఇలాగే పని చేయించుకోవాలి అనేది ఏమైనా కుదురుతుందా? అంటే నేచర్ ఆఫ్ వర్క్, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు, ట్రేడ్ యూనియన్స్ ఉండవు. అలాగే ఏదైనా చిన్న మీ అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఏదైనా తాపీ పని చేయించాల్సి వచ్చింది, మేస్త్రితో చెప్తారు, మేస్త్రి నలుగురు కుర్రాళ్ళు ఎవరైనా తీసుకొస్తారు, వాళ్ళు తీసుకొస్తారు. ఇలాగ ప్రతి రంగంలోని మీకు ఉండేటటువంటి ఈ వీళ్ళందరినీ కూడా అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ అంటాం. వర్కర్స్ ఇది అనార్గనైజ్డ్ సెక్టార్ అని అంటుంటాం అనమాట. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఎక్కడ పనిచేయనామండి, వర్క్మెన్స్ కాంపన్సేషన్ యాక్ట్ కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కానీ, ఈఎస్ఐ యాక్ట్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ కానీ, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కానీ, ఇవేవి వర్తించినటువంటి రంగంలో వాడు పనిచేస్తున్నాడు అనుకోండి, వాడు కూడా అనార్గనైజ్డ్ సెక్టర్ వర్కరే, అట్లాగనమాట అండి. సో ఇన్ని కేటగిరీలు ఉన్నాయండి. అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎంప్లాయీ కాదు, ఎంప్లాయర్ కూడా ఉంటాడు. మీరు అడగచ్చు అదేమిటండి ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉన్నది అన్నాను. కారు రిపేర్ వచ్చింది, మెకానిక్ షెడ్ దగ్గర తీసుకెళ్తారు, వాడు హెడ్ ఉంటాడు, వాడి దగ్గర నలుగురు కుర్రాలు పనిచేస్తూ ఉంటారు, వాడు ఎంప్లాయరు, ఈ నలుగురు కుర్రాలు ఎంప్లాయీ, కానీ మొత్తం అంతా అనార్గనైజ్డ్ సెక్టర్ కిందకే వస్తుందన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎంప్లాయర్గా వాడొస్తాడు, అనార్గనైజ్డ్ సెక్టర్ వర్కర్లో వీళ్ళు వస్తుంటారన్నమాట. అట్లా అవి తక్కువ అనుకోండి, జనరల్గా వీళ్ళు అలా ఉంటూ ఉంటారనమాట. సరే, అనార్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది 2008 అనార్గనైజ్డ్ సెక్టర్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అనేటటువంటి

0: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు దానికి రూల్స్. సాధారణంగా మనం ఏం చేస్తారంటే ఈ లేబర్ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది కాంక్రెంట్ సబ్జెక్ట్ అంటాం. సెంట్రల్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, రెండు గవర్నమెంట్లు కూడా చేసేటటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని కాంక్రెంట్ లిస్ట్ అంటాం. లేబర్ కాంక్రెంట్ లిస్ట్లోకి వస్తుంది అన్నమాట అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ వారు చట్టాలు తయారు చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చట్టాలు తయారు చేయొచ్చు. ఈ విషయంలోకి వచ్చినప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్ అనేటటువంటి 2008లో కేంద్ర ప్రభుత్వం వారు చట్టం చేస్తే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దానికి కావాల్సినటువంటి రూల్స్ 2012లో చట్ట రూపంలో మనకు వచ్చాయండి. అంటే మనకి చట్టం వచ్చింది, చట్టానికి తగినటువంటి రూల్స్ కూడా వచ్చాయండి 2012లో వచ్చినాయండి. అయితే దీనికి ఈ చట్టం యొక్క ఎందుకు మెయిన్ అని అంటే, ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటేనండి, నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ అనేటటువంటిది సెంట్రల్ లెవెల్లోని, స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ అనేటటువంటిది స్టేట్ లెవెల్లోని ఫార్మేషన్ అనమాట, కాన్స్టిట్యూషన్ అంటాం. ఈ బోర్డులు పెట్టడానికి చట్టం అనుమతి ఇచ్చిందనమాట. ఈ బోర్డులో ఎవరెవరు ఉంటారు? సెంట్రల్ లెవెల్లో ఉందనుకోండి, ప్రజాప్రతినిధులు ఎంపీలు ఉంటారండి, ఇది రాజ్యసభ ఎంపీలు కానీ లేకపోతే లోక్సభ ఎంపీలు కానీ ఉంటారు. ఎమినెంట్ పర్సన్స్ అంటాం, ఈ సామాజిక సేవలో సాధారణంగా ఉంటుంటారు చూసారా అండి, అలాంటి వాళ్ళని ఎమినెంట్ పర్సన్స్ ఉంటాం, వాళ్ళు ఉంటారు. అలాగే సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ ఉంటారండి, ఆ వారు ఉంటారు. ఈ సెంట్రల్ లేబర్ మినిస్టరు దీనికి చైర్పర్సన్గా ఉంటారు. మొత్తం గవర్నమెంట్ వీళ్ళందరినీ దగ్గర నుంచి 34 మందిని ఈ బోర్డుకి మనకి వీళ్ళు పెట్టారండి. ఈ బోర్డు ప్రతి క్వార్టర్లో ఒకసారి కలుసుకొని ఉన్న పాలసీలన్నీ కూడా మనం సెట్ చేసుకొని, అంటే స్టడీ రివ్యూ తర్వాత మళ్ళీ రికమెండేషన్, ఒకసారి ఉన్నటువంటి ఏమైనా ఉన్నాయి అది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, కొత్తవి ఏమైనా అవసరం ఉందా, ఉంటే ఏం చేయాలి అనేటటువంటిది స్టడీ చేసి గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇస్తారు. సిమిలర్ ఫంక్షన్స్ స్టేట్లో కూడా చేస్తారండి. స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డులో 28 మంది ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారండి, ఎమ్మెల్సీలు ఉంటారు, ఇందాక చెప్పినట్టుగా ఆ స్టేట్లో ఉండేటటువంటి ఈ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు. ఫంక్షన్స్ మాత్రం స్టేట్, ఎందుకంటే లోకల్ కండిషన్స్ అంటూ ఉంటాం, దానికి అనుగుణంగా ఉండేటటువంటివి చేయటానికి స్టేట్ ఈ సోషల్ సెక్యూరిటీ బోర్డు ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ అది వారిది, స్టేట్ గవర్నమెంట్ వేరు, రెండు కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈచ్ అండ్ ఎవరీ. అది మన చట్టంలో ఉన్న గొప్పతనం అనమాట అండి. దీంట్లో వచ్చింది, దాంట్లో లేదు, అలాంటిది ఏమీ లేదండి.
1: అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, చాలా మంది వరకు వాళ్ళు పనిచేసే సమయం అన్నది ఒకరితో ఒకరి పొంతన లేకుండా ఉన్నా కానీ వాళ్ళు చాలా ఎక్కువ టైమే కష్టపడుతున్నారు.
0: అవునండి.
1: దానికి తగ్గట్టుగా వాళ్ళకి వేజెస్ అందుతున్నాయా లేదా, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఎటువంటి చట్టం ఉన్నది, ఆ విషయాలను తెలియజేస్తారు.
0: బాగుందండి, మంచి ప్రశ్న వేశారు. రెండు కేటగిరీలు తీసుకొచ్చండి దీంట్లో, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉండే కార్మికులు రెండు కేటగిరీలు, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్, రెండో వేజ్ వర్కర్స్ అందాం. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రశ్న వేజ్ వర్కర్కి సంబంధించింది మాత్రమే. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నాడనుకోండి, అది ఆయన ఇష్టము, ఆయన ఇవో నేను ఈ అరటి పళ్ళు డజన్ 10 రూపాయలకే అమ్ముతాను, నచ్చితే కొనుక్కో లేకపోతే లేదు అంటాడు, అది ఆయన ఇష్టం. అంటే హీ కెన్ డిసైడ్ హీస్ ఓన్ వేజెస్. వేరేజ్ ఇక్కడ మనకి అనార్గనైజ్డ్ సెక్టర్లో ఈ వేజ్ వర్కర్స్ ఉన్నారు చూసారా అండి, ఈ వేజ్ వర్కర్స్కి కొన్ని రంగాల్లో ఉన్నాయండి. అగ్రికల్చర్ లేబర్ ఉందండి, అగ్రికల్చర్ లేబర్కి మీరు ఇంత ఇవ్వాలనేటటువంటి కొన్ని స్టేట్స్ చట్టాలు చేశారు. కేరళ ఉందనుకోండి, డొమెస్టిక్ సర్వెంట్స్ యాక్ట్ అని ఒకటి ఉందండి, అలాగే డొమెస్టిక్ సర్వెంట్స్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అని కూడా ఉన్నాయండి. అక్కడ ఇవన్నీ ఆర్గనైజ్డ్ అంటే అగ్రికల్చర్ లేబర్కి చట్టంలో ఉందండి, ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి. తర్వాత సరే 50 రూపాయలు ఇవ్వాలి గవర్నమెంట్ చెప్పింది, 50 రూపాయలు ఇస్తేనే నేను వస్తాను అని చెప్పేటటువంటి అధికారం కానీ దర్జా కానీ కార్మికుడికి లేదు. ఏమి 50 రూపాయల నేను ఇవ్వను, వస్తేనే అలా తెప్పో అని చెప్పేటటువంటి అవకాశం వీడికి ఉండదు. మరొక విషయం నేను దీంట్లో మీకు చెప్పాలి, ఇందాక మీకు చెప్పినట్టు కానీ మినిమం వేజెస్ యాక్ట్ అని అన్నాను. మినిమం వేజెస్ యాక్ట్లో కూడా ఏంటంటే అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ అని 3 రకాల కేటగిరీలు ఉన్నాయండి. ప్రతిది షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ అంటాం, ఈ రంగంలో అన్స్కిల్డ్ వర్కర్కి ఇంత ఇవ్వాలి, సెమీ స్కిల్డ్ వర్కర్కి ఇంత ఇవ్వాలి అని లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పీరియడికల్గా షెడ్యూల్స్ రిలీజ్ చేస్తుంటారు. అలాంటి అవకాశం ఇందులో లేదు. ఇది వీది అన్స్కిల్డ్ అని ఎలా అంటారు, స్కిల్డ్ అని ఎలా అంటారు, సూపర్ స్కిల్డ్ అని ఎలా అంటారు?
1: కార్మికుడైనా సరే సగటు మనిషే, ఆరోగ్య సమస్య

0: సమస్యలు వస్తూ ఉంటాయి, సామాజిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
1: అవునండి.
0: వీటిని అధిగమించడానికి ప్రభుత్వం బీమా సౌకర్యాలు కానీ లేదు అంటే పథకాలు కానీ ఏవైనా ఉంటే ఆ విషయాలను తెలియజేయండి.
1: ప్రభుత్వం వారు అటు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనార్గనైజ్డ్ వర్కర్స్ని అనాథలుగా వదిలేదండి. వారు చేయాల్సినటువంటిది కూడా చేశారు. అయితే దీనికి ముందుగా మీకు ఒకటి విషయం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అనార్గనైజ్డ్ సోషల్ సెక్యూరిటీ వర్కర్స్ రూల్స్ ప్రకారంగా అందులోని ముందు ఈ వర్కరు తనని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. ఎంతమంది వర్కర్లు ఉన్నారు అనేటటువంటిది తెలియాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది మన స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ ప్రతి ఊర్లోనే ఉండదండి. ఆఫీస్కి వెళ్తే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ దీనికి అధికారం అండి. దానికి ఏం చేయాలండి, 14 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ 30 రూపాయలు అండి సంవత్సరానికి. తర్వాత రెన్యూ చేయించుకోవాలండి, ప్రతి సంవత్సరం కూడా రెన్యూ చేయించుకునేది 20 రూపాయలు అండి. అలా రెన్యూ చేయించుకున్నప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే ఐడి కార్డు ఇష్యూ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ కార్డు ఎప్పుడైతే ఉన్నదో ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ శ్రమ కార్డు ఈ 20 21 వచ్చినటువంటి దానికి ఏంటండి, ఇది పూర్తి ఫ్రీ అండి. పూర్తి ఫ్రీ 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అయ్యా నేను ఫలానా అని చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు.
0: లేదు అంటే ఆన్లైన్లో అయినా మనం అప్లై
1: చేసుకోవచ్చు అంటే. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఆన్లైన్ అయినటువంటిది ఎవరు బాగా చదువుకున్నటువంటి వాడు, దీనికి ఈ కంప్యూటర్ నాలెడ్జీ అన్నట్టు మనం మాట్లాడేది ఎవరు, అనార్గనైజ్డ్ సెక్టార్లో వర్కర్, వీడు ఎక్కడికి వెళ్ళగలరు చెప్పండి. ఈ శ్రమ కార్డు వల్ల ఏమిటయ్యా అంటే బెనిఫిట్, ఇందాక మీరు అడిగారు వాళ్ళకి ఏమన్నా మెడికల్
0: సౌకర్యం కానీ సామాజిక భద్రత కానీ.
1: ఈ శ్రమ కార్డు వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ వర్కర్కి యాక్సిడెంట్ జరిగినా, డిజేబుల్మెంటు టోటల్ డిజేబుల్మెంట్ ఏమైనా అయినా చనిపోయినా 2 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇస్తారండి. ఆయన బతుకున్నప్పుడు అయితే ఆయనకి ఇస్తారు టోటల్ డిజేబుల్మెంటు, లేదు చనిపోతే నామినీకి 2 లక్షల రూపాయలు. పార్షియల్ డిజేబుల్మెంట్ అంటే దానికి 1 లక్ష రూపాయలు అనమాట అండి. ఇదంతా కంప్లీట్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. ఇకపోతే స్టేట్ గవర్నమెంట్లో వర్కర్స్ 14 నుంచి 60 సంవత్సరాల లోపు వారికి ఎలిజిబిలిటీ ఉంది. మన చైల్డ్ లేబర్ రిస్ట్రిక్షన్ అంటుంటాం కదా, మరి 14 సంవత్సరాలు అంటే చైల్డ్ లేబర్ కింద వస్తాడు కదా, మరి వాడికి ఎట్లాగా ఉంటుంది, ఏ విధంగా అండి? దానికి మీకు ఒక చెప్తాను, మీకు ఉదయాన్నే పేపర్ వేస్తాడు పేపర్ బాయ్, వాడికి ఎంత ఉంటుందండి వయసు వాడికి? అలాగే పాల ప్యాకెట్లు తీసుకొచ్చే కుర్రాడు ఉంటాడండి, వాళ్ళు కురవాలండి. మనం రూల్స్ పెట్టి చైల్డ్ లేబర్ కుదరదు అని చెప్పేసేసి వాళ్ళు పొట్టగొట్టడానికి ఇక్కడ, ఎందుకంటే చైల్డ్ లేబర్ మనం ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తామంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి వీళ్ళు ఎక్స్పోజ్ అవుతే ప్రమాదం అనేసి. ఇప్పుడు పొద్దున్నే మీకేమో పేపర్ తెచ్చివ్వడానికి లేకపోతే పాల ప్యాకెట్ వేయడానికి ప్రమాదకరం ఏం కాదు. మోర్ ఓవర్ ఈ పిల్లలందరూ ఏం చేస్తారు, స్కూల్ టైం వరకు ఇక్కడ పనిచేసుకుని స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకు కూడా ఉపయోగంగా ఉండటం కోసం అని చెప్పి 14 అనేటటువంటిది మినిమం పీరియడ్ పెట్టారనమాట. ఇప్పుడు మీకు ఆకలిస్తుంది, జొమాటోలో ఆర్డిస్తారు, వాడు వస్తాడు, వాడిని గిగ్ వర్కర్స్ అంటారండి. గిగ్ వర్కర్స్ వాడు ఆయన వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత మీకు తీస్తాడు, ఆయన 60 సంవత్సరాల లోపాడు ఎవరు ఉండరు కదా ఏదైనా. అలాగే మీరు రాత్రి 10 ఇంటికి కావాల్సి వచ్చినా వాళ్ళు తెచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం వాళ్ళకి టైమింగ్స్ ఎలా చెప్తామని చెప్పండి. ఇందాకే చెప్పినట్టుగా నేచర్ ఆఫ్ వర్క్ ఈజ్ డిఫరెంట్, టైమింగ్స్ అనేది మనం చెప్పలేదు. వాళ్ళకి పథకాలు ఉన్నాయండి. పథకాలు ఏంటంటే 3 రకాలు ఉన్నాయండి. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పూర్తిగా డబ్బంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పడుతుందండి. రెండో రకం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు పార్ట్లుగా పెట్టుకుంటారు మనం. మూడో రకం పథకం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వారు చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు చేస్తారు. అట్ ది సేమ్ టైము బెనిఫిషియరీ అంటాం, అంటే దాన్ని తీసుకునేటటువంటి ఎవరైతే ఉంటారో ఆయన కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారన్నమాట. సో 3 రకాల పథకాలు ఉన్నాయి. మీకు క్లుప్తంగా కొన్ని పథకాల గురించి నేను మీకు చెప్తానండి. ఒకటి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్, ఎన్పిఎస్ అంటాం నేషనల్ పెన్షన్ స్కీము. ఇది పేరు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా చాలా ఉపకారమైనటువంటి. ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్తూ ఉంటే ఓ పక్కన పాండబ్బా లేకపోతే కిల్లీ షాప్ అంటాను చూస్తారు, అట్లనే చిన్న షాప్ ఉంటుంది. లేకపోతే పేమెంట్ మీద కూరగాయలు అమ్ముకునే షాపులు ఉంటాయండి, వాళ్ళు స్మాల్ ట్రేడర్స్, పెట్టి ట్రేడర్స్ అంటామండి వాళ్ళందరినీ, ఏదో కిరాణా ప్రొవిజన్ షాపు ఇట్లా అంటాయి. వీళ్ళందరికీ కూడానండి ఎలిజిబుల్ అనమాట, అంటే వీళ్ళు ఎంప్లాయర్లు ఎక్కడొకొస్తారు, పెట్టి ఎంప్లాయర్ కింద వీళ్ళు వస్తారు.

0: అనమాట. వీళ్ళందరికీ కూడా వయసు ఏంటంటే 18 సంవత్సరాల లోపు కాకూడదు, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్కీమ్లో చేరచ్చండి. ఈ స్కీమ్లో ఏం చేయొచ్చు, వీళ్ళు చేరితే వీళ్ళకి కనీసము 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు జీవించున్నంత కాలము ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తారు. 18వ సంవత్సరంలో జాయిన్ అయ్యారనుకోండి, నెలకి జస్ట్ 55 రూపాయలు, ఆయనకి 60వ సంవత్సరం వయసు వచ్చే వరకు నెలకి 55 రూపాయలు కడితే చాలండి. ఈ స్కీమ్లో చేరినప్పుడు ఆయన ఉండేటటువంటి వయసును బట్టి ఈ కాంట్రిబ్యూషన్ రేటు డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి పథకం అండి, పెన్షన్ స్కీమ్.
1: అది అలాగే ఎంతవరకు వస్తుంది?
0: ఆయన బతుకున్నంతకాలం వచ్చేస్తారు.
1: అంతకాలం
0: పెన్షన్ అండి ఇది, పెన్షన్. ఆయన బతుకున్నంత కాలము ఆయనకి పెన్షన్. ఇంకొక స్కీమ్ కూడా ఉందండి, దీన్ని పిఎంఎస్వై అంటే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన అనేటటువంటి స్కీమ్ అనమాట. దాన్ని సింపుల్గా పిఎంఎస్వైఎం అంటుంటాం అనమాట అండి. ఇది ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ కోసం. ఇది కూడా ఆల్మోస్ట్ ఎన్పిఎస్ లాగా ఉంటుందండి, ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్ లాగా ఉంటుంది. దాంట్లో పెట్టి ఎంప్లాయర్స్ అందరూ చేరతారు, ఇందులో వర్కర్స్ అనమాట. ఇందులో వర్కర్స్ చేరతారు. వర్కర్ ఇప్పుడు చూడండి, కూలి పని చేస్తున్నప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనిచేస్తుంటారండి, వాళ్ళు ఇద్దరు కూడా చేరచ్చు. ఇందులోని ఇద్దరు కూడా చేరు, అందులో ఎంప్లాయర్ ఒకటి చేరతాడు, ఇందులో వీళ్ళిద్దరు చేరుతుంటారండి. ఏమి వీళ్ళకే కూడానండి 50% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుందండి, 50% వీళ్ళు. మీరు అడగచ్చు మరి హస్బెండ్ జాయిన్ అయితే వైఫ్ ఇస్తారా అనేసి, ఇద్దరూ జాయిన్ అయ్యి ఇద్దరూ డబ్బులు కడుతూ ఉంటే ఇద్దరికీ కలిపి నెలకి 6000 రూపాయలు వస్తుందండి. దీనికి కూడా అదేనండి, 18 సంవత్సరం నుంచి 40 సంవత్సరం వచ్చే వరకు కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి, అదే 55 రూపాయలు వీళ్ళు చేస్తే ఉంటుంది. ఇక్కడ ఒక మంచిది విషయం ఏంటంటేనండి, ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ ఎందుకన్నా అనుకోండి, భర్త ఒకడే జరిగాడు అనుకుందామండి, ఈ స్కీమ్లోని భర్త చనిపోతే 50% ఆఫ్ ది పెన్షన్ అంటే 1500 రూపాయలు భార్యకి ఇస్తారండి. అది ఎన్పిఎస్లో లేదు, దీంట్లో ఉందండి, అది ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ అనమాట. ఇది ఒక చాలా గొప్ప స్కీమ్ అండి, కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ అనమాట.
1: ఒకవేళ ఇది మధ్యలో కట్టుకోలేకపోతే పరిస్థితి?
0: ఒకవేళ కట్టుకోలేకపోతే, మంచి ప్రశ్న, ఆయన కట్టిన డబ్బు ఎలాంగ విత్ నామినల్ బెనిఫిట్ తిరిగి ఇచ్చేస్తారు తప్ప గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకునేది ఏముండదండి. ఇదేంటంటేనండి, ఇది 60 సంవత్సరాలు అంటే లాంగ్ జర్నీ అనమాట అండి. ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ స్కీమ్లు ఉన్నాయి, అది ఇయర్లీ రెన్యూ చేసుకునేట్టు, ఇది అలాంటిది కాదు, ప్రతి నెల మీరు కట్టాలి. అందుకే చూడండి, 55 రూపాయలు 18 సంవత్సరాల వయసు జాయిన్ అయ్యాడు అనుకోండి, అది పెద్ద అమౌంట్ కాదు. సాధారణంగా మనం కూడా తెలుసున్నటువంటి వాళ్ళు ఎవరైనా సాధ్యంత వరకు కట్టే విధంగానే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సరే, ఏ కారణం చేతనో చేయలేకపోయాడు అనుకోండి, వాడికి నష్టం అంటూ ఏముండదు.
1: తనకి ఉన్న ఇబ్బందుల్ని
0: అధిగమించడానికి అన్నది, అంటే ఇప్పుడు ఫర్ ఫ్యూచర్ క్లాజ్ అంటారు మీరు చెప్పింది, అలాంటి ఫర్ ఫ్యూచర్ క్లాజ్ అనేటువంటిది కార్మికుడి దగ్గర తీసుకునే ప్రసక్తే లేదండి. అట్లాంటిది గవర్నమెంట్ అంటే మోడల్ ఎంప్లాయర్ సార్. ఇవి రెండు ఈ స్కీములు డైరెక్ట్గా కేవలం అనార్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్కి ఇస్తామండి. ఇది కాకుండా ఎలాంటి విత్ అదర్స్, నేను అనార్గనైజ్డ్ సెక్టర్లో వర్కర్ని, నేను బిలో పవర్టీలో ఉన్నాను, కొన్ని స్కీములు నాకే కాకుండా మిగతా వాళ్ళకి వచ్చి కూడా నేను పొందొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్, గొప్ప స్కీమ్ అండి, చాలా మంచి స్కీమ్. ఆయుష్మాన్ భారత్ వల్ల కోట్లాది మంది ప్రజలు బెనిఫిట్ పొందుతున్నారండి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అనమాట, పూర్తిగా. దీంట్లో వర్కర్ ఏమి పెట్టుకోవాల్సినటువంటి పని ఏమి లేదండి, కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. ఇది కాకుండా ఇన్సూరెన్స్ స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే పిఎంఎస్బీవై అంటారండి, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన. సురక్ష అంటే అదే కదండి, దీనికి నెలకి 20 రూపాయలు అనార్గనైజ్డ్ వర్కర్కి సాధారణంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటుందండి, లేదన్నా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సంవత్సరానికి 20 రూపాయలు డెడక్ అవుతుంది. ఆటో డెబిట్కి ఈడ సంతకం పెడితే ప్రతి సంవత్సరం 20 రూపాయలు అండి, ఇది రెన్యువల్ చేయించుకోవచ్చు అనమాట. వీళ్ళకి ఎంత, 18 నుంచి 70 సంవత్సరాలు ఆ వయసులో ఉండేటువంటి జాయిన్ అయితే ఏమి రిస్క్ కవరేజ్, 2 లక్షల వరకు కూడా యాక్సిడెంటల్ డెత్ అయినప్పటికీ లేదా టోటల్ డిజబిలిటీ అయినా కూడా ఇస్తాడు. అలాగే పార్షియల్ డిజబిలిటీ అయితే 1 లక్ష రూపాయలు. చిన్న మార్పులతో ఇంకో పథకం కూడా ఉందండి, పిఎంజేజేబీవై అంటారు. ఈ పథకంలో ఏంటంటే దీంట్లో కూడా 18 సంవత్సరాలు.
1: పిఎంజేజేబీవై అంటే
0: ఏంటంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. అది సురక్ష, ఇది జీవన్ జ్యోతి. ఇందులో బెనిఫిషియరీ అంటాం కదా, ఆయన చనిపోయితే ఆ ఫ్యామిలీకి ఇస్తారనమాట అండి. అది కూడా సంవత్సరానికి ఇట్ రేంజ్ ఇస్తుంది 436 రూపీస్ ఎవ్రీ ఇయర్, సంవత్సరానికి 436 రూపాయలు 12 నెలల కాలానికి మనం ఈ ఇన్సూరెన్స్

0: ప్రీమియం కడితే ఆయన కానీ చనిపోతే కుటుంబానికి 2 లక్షల రూపాయలు మనకి ఇస్తారనమాట. డెత్ బిన్ ఏ కారణమైనా కూడా కొన్ని డెత్లోని సపోజ్ సూసైడ్ ఉందనుకోండి, ఎలాగ ఇక్కడ ఏ కారణం వల్ల వాడు పోయినప్పటికీ కూడా దానికి డెత్ బెనిఫిట్ ఇట్లా ఉంది. ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయండి, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ స్కీమ్, దీంట్లో ఎంప్లాయబిలిటీ పెంచడానికి అట్లాగే వీళ్ళ యొక్క ఆదాయం పెంచడానికి
1: వాళ్ళ స్కిల్ నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేయటం
0: మంచిది, దాని పేరే అదే అనమాట స్కిల్ కౌశల్య యోజన, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం కోసం. ఇట్లా
1: అయితే కార్మికులు తమ సంక్షేమం కోసం ఉన్న ఈ పథకాల ద్వారా పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది?
0: సరే ఇప్పుడు ఏంటంటేనండి, మీకు ఈ హక్కు ఉన్నదని తెలిస్తే మీరు అడగగలరు. అసలు మీకు హక్కు ఉన్నదా లేదా అనేది మీకు విషయం తెలిస్తే, తెలియకపోతే మీరు ఏమి అడగగలరు అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటామండి. వీరికి కార్మికులకి నాకు ఇగో నేను ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా నాకు ఈ హక్కు ఉంది, నేను 30 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాకు ఇది ఉన్నది, ఈ శ్రమలో నాకు ఫ్రీ పెట్టుకుంటే నాకు ఇది ఉన్నది అని తెలిస్తే ఆ యొక్క పథకం యొక్క ప్రయోజనాలు వీళ్ళు ఉపయోగించుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అదొక పెద్ద ప్రాబ్లం అండి. తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా రోడ్డు పక్కన కిరాణా షాప్లో కుర్రాడు పనిచేస్తున్నాడు, వాడు రేపటి నుంచి నువ్వు రావడం మానే అన్నాడు అనుకోండి, వాడు ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళిపోవాలి. అదే స్టీల్ ప్లాంట్లోనో లేకపోతే బిహెచ్ఈలోనో రేపటి నుంచి రావద్దంటే ఎందుకు రాకూడదు, నాకు హక్కు ఉంది అంటాడు వాడు.
1: అది
0: ఆర్గనైజర్, ఇది అన్ఆర్గనైజర్ ఏమి, అక్కడ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, ఇక్కడ ట్రేడ్ యూనియన్ యూనియనిజమే లేదు. అందువల్ల వాడు హక్కు తెలుసుకున్నప్పటికీ కూడా హక్కు గురించి పోరాడే శక్తి కూడా వాడికి లేదు. ఇక్కడ మీకు ఇక్కడ 2 రకాలు, నాకు హక్కు ఉందని తెలుసు, నన్ను పంపించాడు అన్యాయం తెలుసు, కానీ నాకు నేను గట్టిగా అడిగాడు పోరాడే శక్తి లేదండి అక్కడ. ఇంకొక విషయం, సరే మీరు ఏదైనా చేద్దాం అనుకున్నారనుకోండి, ఈవాళ వర్కర్ అక్కడ ఉంటాడు రేపు అక్కడ ఉంటాడని గ్యారంటీ లేదు.
1: అవును,
0: దాన్ని ఏమంటామంటే ఫ్రాగ్మెంటేషన్ అంటాం. వాడు ఇవాళ అక్కడ ఉంటాడు రేపు అక్కడ ఉంటాడు, మొబిలిటీ అండి. మీరు కరోనా టైంలో చూసారండి, ఎంతోమంది వర్కర్లు బీహార్ స్టేట్ నుంచి యూపీ స్టేట్ నుంచి ఎంతోమంది ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. అప్పుడు కానీ మనకు తెలియదు ఆ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అనేది. అదే వీళ్ళు ఆర్గనైజర్ సెక్టర్ అని ఉన్నారనుకోండి, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ లేబర్లీ సెలక్షన్ అండ్ యాక్ట్ ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఇటుకబట్టిల దగ్గర పనిచేస్తుంటారండి, కొంతమంది సరంజాలు ఇవన్నీ చేస్తుంటారు, బ్రహ్మాండంగా వాళ్ళే చేస్తే వాళ్ళే చేయాలండి, వాళ్ళకి ఇక్కడ అనార్గనైజ్డ్. అలాగే వీళ్ళు ఏదైనా ఏ స్టీల్ ప్లాంట్లోనో బిహెచ్ఈలో బిహెచ్పివి కోరమండలి ఎలాంటి దాంట్లో పనిచేస్తున్నారు అనుకోండి, అక్కడ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్ అని వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉన్నాయి అన్నమాట. తర్వాత అండి కంటిన్యూస్ ప్రోపగండా అండి, ఇప్పుడు ఇన్ని పథకాలు ఉన్నాయని ఇంతవరకు ఎంతమందికి తెలుసునండి? ఒక పాంప్లెట్ ద్వారానో లేకపోతే వీధి నాటకాలండి, ఇలా రకరకాల కార్యక్రమాలు చెయ్యాలంటే ఆ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రూల్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మన ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కదండి, అలాంటి వాటికి అప్పు చెప్తే ఇలా చేస్తూ ఉంటారండి.
1: అసంఘటిత రంగంలో కార్మికులకు ప్రభుత్వం ఎటువంటి సామాజిక భద్రత కల్పిస్తున్నది, దాని ద్వారా వాళ్ళు ఏ విధంగా లబ్ధి చేకూరవచ్చు అన్న తదితర అంశాలపైన చాలా క్షుణ్ణంగా వివరించారు. మీరు మా స్టూడియోస్కి విచ్చేసి మీ సుదీర్ఘకాల అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత, ఈ అంశంపై శ్రీ డి రామకృష్ణ గారితో శ్రీ ఎం వెంకటరమణ గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక కుటుంబ సంక్షేమ గీతం.

కార్మికుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చిత్రగీతాలు. సుజాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జతగా పాడిన పాట చూడాలని ఉంది చిత్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. వార్తల వివరాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 9 నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ మరి గోదావరి వరద జలాలు ఇవాళ ఉత్తరాంధ్రను తాగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సూపర్ ఎల్నినో సమయంలో భూగర్భ జలాలు అడుగుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గుప్పెడు మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గోదావరి వరద జలాలు ఈ రోజు ఉత్తరాంధ్రకు తాగుతున్నాయి. ఈ 2-3 నెలల్లోనే 900 టీమ్స్ల గోదావరి వరద నీరు సముద్రంలో కలిసిపోయింది.
0: అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. ఇందులో భాగంగా పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ప్రారంభం ఉత్తరాంధ్ర రైతుల అభివృద్ధికి ఆరంభమని లోకేష్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్ధికి 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ తీర ప్రాంత అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల నిధి CRIF పథకం కింద గత ఏడాది 100 కోట్లు మంజూరైనట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15.53 కిలోమీటర్ల మేర భీమవరం దొంగపిండి గోట్లపాడు రేవు బర్రెవానిపేట మధ్య 4 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా ఎట్టపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయిన బాధితులను మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మరోవైపు గొల్లగుప్పలో అస్వస్థతకు గురై భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు వివరిస్తూ
2: ఇప్పుడు ప్రెసెంట్ 53 మంది ఉన్నారు. సో 53 మెంబర్స్ ఆర్ కంప్లీట్లీ స్టేబుల్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ టు ఎనీబడి. అలాగే విలేజ్లో కూడా ఇంకా ఒక 17 మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక స్పెషల్ క్యాంప్ పెట్టాము. ఇప్పుడు ఎవరైతే పాప చనిపోయారో, జమున అనే పాప, దానికి మెడికల్గా కూడా కారణం ఏంటి అనేది ఎగ్జామిన్ చేస్తా ఉన్నాం. వారి యొక్క ఫ్యామిలీలో జెనెటికల్లీ ఒక కార్డియాక్ అరిథిమియా, అంటే జెనెటికల్లీ ఒక కొంజెనైటల్ హార్ట్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లుగా డాక్టర్స్ ప్రిలిమినరీగా అసెస్ చేశారు. ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది క్లినికల్లీ కూడా.
0: రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న NCD 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. NCD 4.0 సర్వేలో ఇప్పటివరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా అనుమానితులుగా గుర్తించిన వారిలో తదుపరి పరీక్షల ద్వారా 2026 నోటి, 3571 రొమ్ము, 2076 గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యాయని, వీరికి సకాలంలో చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

0: చెప్పారు. ఎన్సీడీ సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకోని వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కర్నూలును పరిశుభ్రమైన పచ్చదనం కలిగిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాత చెత్త సేకరణ వాహనాల స్థలంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వీటితో పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్త సేకరణ తరలింపు మరింత వేగంగా సమర్థవంతంగా జరుగుతుందని మంత్రి పేర్కొంటూ,
1: ఒక ఇన్స్పిరేషన్ తర ఉండాలా, ఒక మోడల్ తర ఉండాలా అనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఏర్పాటు చేసి మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కి 91 శాంక్షన్ అయితే ఈరోజు దాదాపు 30+ వెహికల్స్ ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉందంటే స్పీడ్ గా డిస్పోజల్ గానీ ఇక్కడ నుంచి తీసుకోపోయేది కానీ ఇవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా ఎక్కడ కూడా అంటే స్టోరేజ్ అయ్యి అక్కడ ఉండేది ఆ రకంగా లేకుండా ఎప్పటికప్పుడు చెత్త క్లియర్ అయ్యి దాంతో పవర్ కూడా వస్తుంది.
0: చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్టు వెల్లడించారు. అలాగే వివిధ శాఖలు గురుకులాలకు సరఫరా చేసిన చేనేత వస్త్రాలకు సంబంధించి 1.03 కోట్ల బకాయిలను 20 సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన బకాయిలను కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. చేనేత సంఘాలు ఆర్థికంగా బలోపేతంగా అవడంతో పాటు చేనేతలకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశించనున్నట్టు తెలిపారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా అత్యాధునిక భూపరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు చెప్పారు. భూపరిశీలన కోసం జియో ప్లాట్ఫామ్పై ప్రయోగిస్తున్న తొలి భారతీయ ఉపగ్రహం EOS-05 అని వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ ఉపగ్రహం మరింత స్పష్టమైన చిత్రాలకు అందించనుందని తెలిపారు. విజయవాడలో 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్మేళ ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సెప్టెంబర్2వ తేదీన మొదటిసారి కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అపార సంపదల్లో కొబ్బరి ఒకటి. పూజ, ఆహారం, ఇంధనం, ఔషధం, సౌందర్య సాధనాలు, నిర్మాణ వస్తువులు, ఇలా అనేక విధాలుగా ఉపయోగపడే కొబ్బరి చెట్ను కల్పవృక్షంగా పిలుస్తారు. కొబ్బరిని ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో భారతదేశం కూడా ఉండడం విశేషం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమకాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదేశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగొప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ సాయంత్రం ప్రసారంలో 7:15 పల్లె సీమల్లో ఆహార జంతుత్పత్తి వ్యవస్థలో యాంటీబయాటిక్స్కి ప్రత్యామ్నాయ మార్గాలు, విశాఖపట్నం సిఎఫ్టీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి మధుసూదన రావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, ఇందులో క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: మహిళా వాణి కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్, శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244, కోడ్ 0891. మహిళా శ్రోతలు మాత్రమే పాల్గొని కావలసిన చిత్రం నుండి కోరుకున్న పాట వినొచ్చు. హలో.
2: హలో,
0: బాగున్నారా?
2: హలో,
0: బాగున్నారండి?
2: బాగున్నామండి.
0: మీ పేరు?
2: నా పేరు సంధ్య అండి, పిఠాపురం నుంచి కాల్ చేస్తాను.
0: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
2: శుభాకాంక్షలు మూవీ సాంగ్ అండి.

0: హలో, బాగున్నారా?
1: బాగున్నానండి. మీరు బాగున్నారా?
0: మీ పేరు
1: సుమలత అండి, కాకర్లో నుంచి.
0: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: ప్రేమికుల రోజు సినిమాలోనే రమణి.

0: అనంతర శ్రోత కోరిన గీతం వినే ముందు గమనిక, ఈ ప్రసారంలో 2 గంటల ముప్పై నిమిషాలకు వాతావరణ సమాచారం అనంతరం ఏకచిత్ర గానం శీర్షికన సమరసింహారెడ్డి చిత్రం నుండి పాటలు వింటారు. గమనిక సమాప్తం. హలో
1: హలో,
0: బాగున్నారా అండి? హలో
1: హలో
0: హలో, బాగున్నారా
1: సార్?
0: చెప్పండి. సినిమా
1: మాది ఇది బంగారు గాజుల సినిమాలో విన్నవించు కోన చిన్న కోరిక అని సార్.
0: మీ పేరు?
1: నా పేరు సరోజిని.
0: ఎక్కడి నుంచి?
1: శైలేశ్వరం నుంచి, విశాఖపట్నం.

0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి. బాగున్నారా?
1: సత్యవాడ సూర్యకుమారి నా పేరు.
0: చెప్పండి చెప్పండి.
1: అదే చెంగు చెంగులా గంతులు వేయండి అని సుశీల పదం నమ్మి

0: హలో,
1: హలో అండి.
0: బాగున్నారా?
1: బాగున్నామండి.
0: చెప్పండి మీ పేరు.
1: నా పేరు రాధిక అండి. కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఏ సినిమా నుంచి ఏం పాట కావాలి?
1: శ్రీ సాయి మహాత్మ చిత్రం అది నువ్వు లేక నా ధనం బ్రతుకు.

హలో, బాగున్నారా? ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. మహిళావాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:59:42 వరకు దిక్షణాలలో జాతీయ వార్తా ప్రసారం టెలి నుండి రిలీజ్.

సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఏకచిత్ర గానం. మనం వినబోతున్న పాటలు సమరసింహారెడ్డి చిత్రం నుండి, మణిశర్మ సంగీత నిర్దేశకత్వంలో. తొలిగీతం ఉదిత్ నారాయణ్ చిత్ర గానము.

ఈ చిత్రానికి గీత రచయితలు భువనచంద్ర, సీతారామ శాస్త్రి, వెన్నెలకంటి, వేటూరి సుందరరామ్మూర్తి గారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఉదిత్ నారాయణ్, సుజాత, మనో, రాధిక. వింటున్నారు ఏకచిత్ర గానం సమరసింహారెడ్డి చిత్రం నుండి.

ఏకచిత్ర గానం శీర్షికన వీరింతవరకు మణిశర్మ సంగీత నిర్దేశకత్వంలో సమరసింహారెడ్డి చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలు మీరింతవరకు విన్నారు. అనంతర ప్రసారం సాయంత్రం 5 గంటలకు. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3 గంటల 31 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 14 సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సినిమా పాటలతో పాటుగా యువతకు నాయకత్వ నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయో అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఒక సినిమా పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం మనం వింటున్నాం. ఇప్పుడు యువవాణి కార్యక్రమంలో మనం ముందుగా అనుకున్నట్లుగా యువతకు నాయకత్వ నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయో అనే విషయం గురించి కొన్ని విషయాలు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. యువ నాయకత్వ నైపుణ్యాలు అనేవి యువతను శక్తివంతంగా చేసి సానుకూల సామాజిక మరియు వృత్తిపరమైన మార్పును తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ప్రతి విషయంపైన స్పష్టమైన భావ ప్రసారం, భావోద్వేగ మేధస్సు, అనుకూలత మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను కూడా మిళితం చేసి వారిని ధైర్యంగా ఉంచేలాగా చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. యువతలో ఈ నాయకత్వ నైపుణ్యాలు ఎంతవరకు ఉపయోగపడతాయంటే, సమర్థవంతమైన సంభాషణ, ఇది బృందంలో నమ్మకాన్ని పెంపొందించడానికి, ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి మరియు శ్రద్ధగా వినడానికి కూడా ఈ సమర్థవంతమైన సంభాషణ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే భావోద్వేగ మేధస్సు, సమూహాలను అంటే గ్రూపులను సానుకూలంగా నడిపించడానికి, ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి, అలాగే సొంత భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి కూడా భావోద్వేగ మేధస్సు అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం.

కమ్యూనికేషన్ స్కిల్స్, తమ ఆలోచనలను ఇతరులకు స్పష్టంగా చెప్పగలగాలి. అలాగే ఇతరులు చెప్పేది ఓపికగా వినడం, యాక్టివ్ లిజనింగ్ అంటారు ఇది. ఇది కూడా నాయకుడికి చాలా ముఖ్యం. అలాగే డెసిషన్ మేకింగ్, నిర్ణయాత్మక శక్తి, కష్ట సమయాల్లో కూడా సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోగలగాలి. అలాగే ఫలితాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది. సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు అధైర్యపడకుండా వాటికి కారణాలను విశ్లేషించి సరైన పరిష్కారాన్ని కనుగొనాలి. ఇవి నాయకుడికి కావలసిన ముఖ్యమైనటువంటి లక్షణాలు. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం.

0: వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

నాయకత్వ లక్షణాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. అలాగే నేటి కార్పొరేట్ రంగంలో కేవలం మార్కులే కాకుండా నాయకత్వ లక్షణాలు ఉన్నవారికి కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తున్నాయి. ఇంకా అవినీతి, పేదరికం, పర్యావరణ సమస్యలు వంటి సామాజిక సవాళ్లను ఎదుర్కోవడానికి యువ నాయకులు ఎంతైనా అవసరం. కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం.

చివరిగా, నాయకత్వం అనేది పుట్టుకతోనే రావాల్సిన అవసరం లేదు. నిరంతర సాధన, పట్టుదల, సమాజం పట్ల బాధ్యత ఉన్న ఎవరైనా మంచి నాయకులుగా ఎదగగలరు. యువత తమలోని ఈ నైపుణ్యాలను గుర్తించి పెంపొందించుకున్నప్పుడే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సంధ్యా రాగాలు. 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో విడుదలైన చిత్రాల నుంచి మాధుర్యమైన కొన్ని సినిమా పాటలు వింటారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట మగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడుగా విన్నారు. కెవి మహాదేవన్ స్వరకల్పనలో.

జేవి రాఘవుల స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటు విన్నారు. చిత్రం మన ఊరి కథ. మీరు వింటున్నారు సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో విడుదలైన సినిమాల నుంచి కొన్ని మాధుర్యమైన సినిమా పాటలు వింటున్నారు.

0: ಬಾಬು ನಿನ್ನೆ ಬಾಗುಂದಾ
1: ಅಬ್ಬಾ ಎಂತ ಬಾಗುಂದಿ
0: ಎಂತ
1: ಎಂತೋ
0: ಎಂತೋ ಅಂತೆ

0: కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట బాబు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాటగా విన్నారు. సంగీతం చక్రవర్తి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, the bank to every Indian.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట వయ్యారి భామలు వగలమారి భర్తలు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా విన్నారు రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో. మీరింతవరకు సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 5:50 దాటి 18:00. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు, చదివినవారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియచేస్తున్నారు. విభాగాలు ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 1 నాటికి గరిష్ట వయస్సు 30 ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5, ఓబీసీ అభ్యర్థులకు 3, పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 నుంచి 105,000 వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11. మరొక ప్రకటన. భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.

0: అవ్వాలి. పోస్టుల వివరాలు: సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి: సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు. అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్ 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, జిఎస్టీ రోడ్, చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు జి పద్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు వింటారు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి చెదురుమదురు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమ వివరాలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర అలాగే వికాసం, ఇందులో వరల్డ్ కోకోనట్ డే, జి నందినీదేవి గారు అందించే వివరాలు వింటారు. అలాగే ప్రేరణ స్ఫూర్తిదాయకమైన కథ, వ్యక్తిత్వం శీర్షికన సంబంధించి కొన్ని విశేషాలు, ఇంకా సినిమా పాటలు వినవచ్చు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో.

7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహార జంతు ఉత్పత్తి వ్యవస్థలో యాంటీబయోటిక్స్కు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి మధుసూదన్ రావు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. వికసిత్ భారత్ 7:45 వింటారు. ఇందులో క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుంచి రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవిలో శ్రీ నర్సీపురం వెంకటరమణ మరియు బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. టి శేఖర్ ప్రత్యేక డోలు. 10:45 ఆ పాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈ ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్ నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. వార్తల వివరాలు. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాండవ వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలను ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గోదావరి, కృష్ణా సహా రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని తెలిపారు. గలగల, గోదారి, బిరబిరా, కృష్ణమ్మ పంక్తులను నిజం చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: గోదావరి నది అన్నవరం సత్యదేవుడి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చే సంవత్సరం మీ అందరికి హామీ ఇస్తున్న సింహాద్రి అప్పన్న చింతకు తీసుకెళ్తామని ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో అరసు వెళ్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి తరలించి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఇటు గోదారమ్మ, అటు కృష్ణమ్మతో సహా రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతిస్తాం. గలగల గోదావరి, బిరబిరా కృష్ణమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం.
2: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సాగునీటి ప్రాజెక్టుల పూర్తి

0: కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రి, నీవా, వెలిగొండ పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేశామని, అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి వివరిస్తూ,
1: ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 1800 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా అటు హంద్రి నివా చేస్తాం, అటు వెలిగొండ చేస్తాం, ఇటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్ కి, పారిశ్రామిక అవసరాలకు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది ఒక వరం కింద ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక పెద్ద పండుగకి మళ్ళీ మనందరం కూడా సిద్ధమవుతున్నాం.
0: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ను ఆన్ చేసి ఈ జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. అంతకుముందు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పి నారాయణలతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఏలేరు, పంప, తాండవ నదులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం 4,192 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. అనకాపల్లి జిల్లాలో 150,000 ఎకరాల ఆయకట్టుకు, 110 చెరువులకు నీటి సరఫరా కానుంది. విశాఖ, అనకాపల్లి పారిశ్రామిక అవసరాలకు గోదావరి జలాలు వినియోగించనున్నారు. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేసి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు గోదావరి నీరు అందజేయనున్నారు. మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే దేశంతో పాటు సమాజ ప్రగతి చక్రం మారుతుందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీఎంఎస్ఎంఈడీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరం భాగస్వామ్యంతో ఈరోజు కుదిరిన ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా అందచేసే స్వయం ఉపాధి రుణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత, జౌళి శాఖ, గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని నేతన్నలకు, హస్తకళాకారులకు గౌరవప్రద జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలగజేయడానికే నేతన్నల సేవలో పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. నాయుడుపేటలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణంగా 132,000 హెక్టార్లలో సాగు జరుగుతూ ఉండగా కండలేరు నీటి లభ్యత, బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో ఈ ఏడాది సుమారు 52,000 హెక్టార్లలో సాగు చేపట్టామన్నారు. అయితే ఈ ఏడాది వర్షపాతం 32% తగ్గిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున ఖచ్చితమైన నీటిపారుదల సౌకర్యం లేని సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల రైతులు తొందరపడి వరి సాగు చేపట్టవద్దని కోరారు. భూముల క్షేత్రస్థాయి సర్వేలో ఎదురయ్యే అవాంతరాలు, లోపాలను అధిగమించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భూముల క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియపై జిల్లాలోని ఆర్డీఓలు, మండల తహసీల్దారులు, సర్వేయర్లతో ఆయన ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, భూముల క్షేత్రస్థాయి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. క్షేత్రస్థాయి భూముల సర్వేకు చలానా తప్ప ఎవరికీ ఎలాంటి రుసుము

0: చెల్లించడం, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్టు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, పేర్లు లేదా చిరునామాల్లో తప్పులు, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైతే అర్హులైన ఓటర్లు నిర్ణీత గడువులోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను పరిష్కరించే గడువును కూడా 10వ తేదీ వరకు పొడిగించినట్టు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట స్థాయి అమరావతి ఛాంపియన్షిప్లో సత్తా చాటి రజత పతకం సాధించిన హెచ్ఆర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థినులను క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ అభినందించారు. గత నెల 27న నిర్వహించిన మహిళల అండర్23 పోటీలలో శ్రీకాకుళం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ట్రిపుల్ ఐటీకి చెందిన 6 విద్యార్థినులు కీలక పాత్ర పోషించి విజయంలో ముఖ్య భూమిక వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారిణులు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి చేతుల మీదుగా రన్నర్అప్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్నినో ప్రభావంతో 10 నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఆపద్గ్రస్త నేపాలదేశాయ సహాయ సామాగ్రిమాదాయ భారతస్య పంచమం విమానం ప్రస్థితం. మృతానాం సంఖ్యా ప్రాయః 11 సంజాతా. ఉత్తరప్రదేశే వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఇత్యస్య పూర్వసేనాపతిః సేవానివృత్తః ఎయిర్ మార్షల్ జితేంద్రమిశ్రః అద్య అయోధ్యాయాం శ్రీరామ జన్మభూమి క్షేత్రన్యాసస్య ప్రథమ CEO రూపేణ నియుక్తః. విశ్వబ్యాంక్ ప్రముఖేణ అజయబంగా ఇత్యమునా భారతస్య ఆర్థిక వృద్ధిః ప్రశంసితా. జాగతిక ప్రతికూలతాష్వపి అస్మిన్ 8% అధికం ప్రవర్ధితుం సామర్థ్యం ఇతి ప్రతిపాదితం. ఉభయోః దేశయోః ద్వైపాక్షిక వ్యాపారస్య ఆర్థిక సహయోగస్య చ సంవర్ధనార్థం భారత్ అఫ్గానిస్తాన్ సంయుక్త కార్యసమూహేన సమీక్షోపవేశనం ఆయోజితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య కిదాంబి శ్రీకాంతః తన్వీర్ శర్మా చ చైనా ఓపెన్ ప్రతిస్పర్ధాయాః ద్వితీయ చక్రం ప్రవిష్టవంతౌ. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం జలశక్తి మంత్రాలయస్య విభాగీయ సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయిష్యతి. హ్యః సమారబ్ధం ద్విదివసీయ విభాగీయ శిఖర సమ్మేళనం ప్రథమ విభాగీయ శిఖర సమ్మేళనం అస్తి, యస్య పరికల్పనా ప్రధానమంత్రిణః టీమ్ ఇండియా ఇత్యస్య భావం సుదృఢం కర్తుం సహకారీ సంఘవాదం సుదృఢం కర్తుం చ కల్పితా అస్తి. శిఖర సమ్మేళనం కేంద్ర రాజ్యయోః మధ్యే మహత్వపూర్ణ క్షేత్రీయ ప్రాథమికతానాం విషయే చర్చాం కర్తుం కాలబద్ధ కార్యయోజనానాం వికాసాయ చ యోజయతి. జల ఆధారభూత సంరచనానాం పరియోజనానాం సమయోచిత కార్యాన్వయనం జల పంచాయత్ జనసహభాగిత క్యాచ్ ద రెయిన్ పేయజల స్రోత సుస్థిరత జల జీవన్ మిషన్ 2.0 ఇత్యాదీనాం చతుర్ణాం ప్రముఖ క్షేత్రాణాం విషయే సమ్మేళనస్య కేంద్రబిందుః అస్తి. అయం ఉపక్రమః రాష్ట్రీయ లక్ష్యాణాం కృతే సహభాగిత్వస్య దాయిత్వం ప్రవర్ధయితుం ప్రయతతే తథా చ ప్రశాసనస్య సేవాప్రదానే విచార విమర్శః పరిమాణీయ పరిష్కారేషు పరివర్త్యతే ఇతి సునిశ్చితం.

0: भारत यूरोपीय संघ मुक्त व्यापार समन्वयस्य व्यावसायिक कार्यक्रमे मुख्य भाषणम् अपि प्रदास्यति। सः मुंबई नगरम् अपि गमिष्यति, यत्र सः वज्रस्य, नौकाश्रयस्य, रसद इत्यस्य च क्षेत्रैः सह विविधैः सहभागिभिः सह वार्तां करिष्यति। विदेश मन्त्रालयः अवदत् यत् इयं यात्रा भारत बेल्जियम सहभागित्वम् इतोपि सुदृढं कर्तुम् अवसरं प्रदास्यति। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः श्वः आरभ्य शनिवासर पर्यन्तं यूक्रेन पोलैंड देशयोः त्रिदिवसीयायां यात्रायां भविष्यति। डॉक्टर जयशंकरः यूक्रेन देशस्य समकक्षेण आंड्री सिबिहा इत्यनेन, पोलैंड देशस्य उपप्रधानमन्त्रिणा, विदेशमन्त्रिणा च राडोस्लाव सिरोस्की इत्यनेन च सह द्वैपाक्षिक विमर्शं करिष्यति। विदेश मंत्रालयः अवदत् यत् इयं यात्रा द्वैपाक्षिक संबंधान् वर्धयितुं केन्द्रिता भविष्यति, अथ च क्षेत्रीय विकास विषयेषु परस्परहितानां विषयेषु च विचाराणाम् आदान प्रदानस्य अवसरमपि प्रदास्यति। भारत ऋतु विज्ञान विभागेन अद्य मध्याह्ने पूर्वी मध्य प्रदेशे अतिप्रबल वृष्ट्यै रक्तवर्णपरा संचेतना प्रसारिता। बैडमिंटन क्रीडायां भारतस्य किदाम्बी श्रीकान्तः, तन्वी शर्मा च अद्य चाइना ओपन प्रतिस्पर्धायाः द्वितीय चक्रे प्रविष्टवन्तौ। इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्टण केंद्रम।
2: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC, LIC సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ eKYC.
4: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
6: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనం మానసిక ఆరోగ్యానికి మంచి ఆహారాలు ఏమిటో, ఈ అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే సినిమా పాటలు కూడా వినవచ్చు. ముందుగా ఒక సినిమా పాట విందాము.

సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనం మానసిక ఆరోగ్యానికి మంచి ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం. మానసిక ప్రశాంతత, ఉత్సాహం మెరుగుపడటానికి పోషకాలు నిండిన సమతుల్య ఆహారం చాలా అవసరం. అలాంటి వాటిలో ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా డిప్రెషన్, ఆందోళనను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి ముఖ్యంగా వాల్నట్స్, బాదం, అవిసె గింజలు, చియా గింజలు మరియు చేపలలో ఎక్కువగా లభిస్తాయి. ఆ తర్వాత ముఖ్య పాత్ర పోషించేవి ఆకుకూరలు, లీఫ్ గ్రీన్స్. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఫోలెట్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడులోని రసాయనాలను క్రమబద్ధీకరించి మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఎంతగానో తోడ్పడతాయి. అలాగే తాజా పండ్లు, వీటిలో ముఖ్యంగా అరటి పండ్లు మూడ్ను బూస్ట్ చేసే సెరోటోనిన్ హార్మోన్ను ఉత్పత్తి చేయడంలో ఇది సహాయపడతాయి. అలాగే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ మెదడులోని వాపును తగ్గించి ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడతాయి. ఆ తర్వాత ప్రోబయోటిక్స్, పెరుగు, మజ్జిగ వంటివి పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో ఉపయోగపడతాయి. పేగులకు మెదడుకు మధ్య బలమైన సంబంధం ఉంది కాబట్టి ఇవి ఆందోళనను తగ్గించడంతో సహాయపడతాయి. అలాగే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం పప్పులలో విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి జ్ఞాపక శక్తిని మరియు మానసిక ఉల్లాసాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఈ విధంగా ఆహార అలవాట్లలో

ని చేర్చుకుంటే మనమంతా ఆరోగ్యంగా ఫిట్గా ఉండటానికి అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా గుడివాడ నందినీదేవి తెలియజేసే

0: వివరాలు వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. ప్రతి ఏటా సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవంను జరుపుకుంటారు. ప్రపంచ కొబ్బరి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కొబ్బరి ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడం, కొబ్బరి సాగును ప్రోత్సహించడం, అలాగే పరిశ్రమ అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని పిలుస్తారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని దాదాపు అన్ని భాగాలను ఉపయోగిస్తారు కాబట్టి. కొబ్బరికాయలోని నీరు సహజమైన పానీయం. ఇందులో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కొబ్బరి గుజ్జును ఆహారంగా తీసుకుంటాం. దాని నుంచి కొబ్బరి పాలు, కొబ్బరి నూనె వంటి ఉత్పత్తులు తయారవుతాయి. కొబ్బరి గుజ్జులో కొవ్వు, ఫైబర్ వంటి ఖనిజాలు ఉంటాయి. కొబ్బరి నూనెను వంటల్లో, అలాగే సబ్బులు, సౌందర్య సాధనాలు వంటి అనేక ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి పీచుతో తాళ్ళు, చాపలు, బ్రష్లు, మ్యాట్లు వంటి అనేక వస్తువులను తయారు చేస్తారు. కొబ్బరి చిప్పలను కూడా ఇంధనం, హస్తకళా వస్తువులు, వివిధ పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. భారతదేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి విస్తారంగా సాగు చేస్తున్నారు. భారతదేశంలో కొబ్బరి రంగంపై రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు వంటి అనేక వర్గాలు ఆధారపడి ఉంటాయి. కొబ్బరి సాగులో రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. వాతావరణ మార్పులతో పాటు తెగుళ్ళు, నీటి లభ్యత, ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధరలో మార్పులు, ఇవన్నీ రైతులపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అందువలన శాస్త్రీయ పద్ధతుల్లో కొబ్బరి సాగుకు నాణ్యమైన మొక్కలను ఉపయోగించడం, నీటి సంరక్షణ, తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించడం వంటి చర్యలు ఎంతో అవసరం. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు కూడా కొబ్బరి ఉత్పాదకత సాగు, విలువ ఆధారిత ఉత్పత్తులు, రైతుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కొబ్బరిలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆహారంలో కొబ్బరిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది, కొబ్బరి చెట్టు ఒక రైతుకు పంట మాత్రమే కాదు, ఒక కుటుంబానికి ఆదాయం, ఒక గ్రామానికి ఉపాధి, అనేక పరిశ్రమలకు ముడిసరుకు, మన సంస్కృతిలో ఒక భాగం. కాబట్టి కొబ్బరి సాగును ప్రోత్సహిద్దాం. కొబ్బరి నుంచి లభించే ప్రతి భాగాన్ని సమర్థంగా వినియోగిస్తూ వ్యర్థాలను తగ్గిద్దాం. ప్రకృతిని కాపాడుతూ రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుదాం.
0: ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా గుడివాడ నందిని దేవి తెలియజేసిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

0: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ಖುಷಿಗೊಳ್ಳಿದ್ದೆ ಹೆಮ್ಮೆರಲು.
1: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రేరణ స్ఫూర్తిదాయకమైన ఒక కథ విందాం. ఒక వ్యక్తికి సముద్ర తీరానికి దగ్గరగా ఒక సంచి దొరుకుతుంది. అయితే అందులో అన్ని బంకమట్టితో చేసిన గట్టి ఉండలు ఉంటాయి. ఆ వ్యక్తి ఆ సంచిని తీసుకుని సముద్ర తీరం వెంబడి నడవడం మొదలుపెట్టాడు. అలా నడుస్తూ నడుస్తూ సంచిలోంచి ఒక్కొక్క మట్టి ఉండను తీసి అలా సముద్రంలోకి బలంగా విసరడం మొదలుపెట్టి ఆనందిస్తున్నాడు. అంతలో ఒక మట్టి ఉండ చేయి జారి కింద పడి పగిలిపోతుంది. అందులో నుండి మెరుస్తున్న ఒక రత్నం బయటపడింది. అతను ఆశ్చర్యానికి లోనై అప్పుడు ఆ సంచిలోని ఉండలను పగలగొట్టడం మొదలు పెడతాడు. అన్నింటిలోనూ లక్షలు విలువ చేసే మణులు ఉంటాయి. అప్పుడు అతను, అయ్యో, 60 or 70 రత్నాలున్న ఉండలను సముద్రంలో పారేశానే, అవన్నీ ఉంటే కోటీశ్వరుడిని అయ్యేవాడిని కదా అని బాధపడతాడు. మనం కూడా దాదాపుగా అలాగే ప్రవర్తిస్తాం కదా. కేవలం బయటకు కనిపించే మట్టి పోతనే చూస్తాం, కానీ ఎదుటివారిలోనూ మనలోనూ దాగి ఉన్న నిధిని చూసే ప్రయత్నం చేయం. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. గొప్ప జీవితాన్ని చేజేతులా చేజార్చుకుంటారు చాలామంది. ప్రతి ఒక్కరిలోనూ మనలోనూ ఏదో ఒక నిధి అనే ప్రతిభ దాగి ఉంటుంది. కొంచెం సమయం వెచ్చించి చూస్తే ఆ ప్రతిభ అనే ప్రకాశవంతమైన మణి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. మరి కథ విన్నాం కదా, మరి ఇప్పుడు మరొక పాట విందాం.

0: కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: సాయం సమీరం కార్యక్రమంలో చివరిగా వ్యక్తిత్వం శీర్షికన ఈరోజు మనం మనిషికి మంచి మాటే ఆభరణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మంచి మాట మనిషికి ధరించే బంగారు ఆభరణాల కంటే విలువైనది. భర్తృహరి నీతి శతకం, సుమతి శతకం, స్వామి వివేకానంద బోధనలు చెబుతున్నట్లుగా మృదువుగా ఆలోచించి సందర్భానుసారంగా మాట్లాడటం మనిషి వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మాటే మంత్రం అని సినీ గీత రచయిత అనడానికి కారణం మాట మంత్రం.

లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే దాన్ని పవిత్రంగా వాడుకుంటామో అప్పుడు ఆ మాటకు విలువ పెరుగుతుంది. అగ్గిపుల్లతో దీపం వెలిగించవచ్చు, ఇల్లు తగలబెట్టవచ్చు. కాబట్టి ఎలా వాడుకుంటాము అనేది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచించకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం గురి చూడకుండా వదిలిన బాణం లాంటిది. ఆ విధంగా నోరు జారితే వచ్చే నష్టాలు ఎక్కువ ఉంటాయి. సుమతి శతకంలో చెప్పినట్లుగా, నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఎదుటివారి మనస్సు నొప్పించకుండా తాను కూడా బాధపడకుండా సమయానికి తగినట్లుగా వ్యవహరించి పనులు చక్కబెట్టుకునేవాడు ఈ లోకంలో ధన్యుడు అంటాడు ఒక మహానుభావుడు. మాటలు చాలా ఖరీదైనవి కాబట్టి పొదుపుగా వాడాలి. మాటలు చాలా బలమైనవి కాబట్టి సున్నితంగా వాడాలి. మనిషికి భావ వ్యక్తీకరణ అనేది గొప్ప ఆస్తి. అది ఎంత సౌమ్యంగా ఉంటే అంత మహత్తరంగా ఉంటుంది. మన మాట తీరు మృదువుగా, స్పష్టంగా, ఇతరులను గౌరవించే విధంగా ఉండాలి. అతిగా మాట్లాడటం వల్ల చులకనయ్యే అవకాశం కూడా ఉంటుంది. మౌనం ఔన్నత్యాన్ని కలిగిస్తుంది. ఎలాగంటే, చప్పుడు చేసే అందీయలు పాదం మీద ఉంటాయి, చప్పుడు చేయని ముత్యాల హారం కంఠంలో విరాజిల్లుతుంది. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహార జంతు ఉత్పత్తిలో ఉత్పత్తి వ్యవస్థలో యాంటీబయాటిక్స్కు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి మధుసూదనరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారం ప్రసారం అవుతాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమం రాగం తానం పల్లవిలో శ్రీ నరసీపురం వెంకటరమణ మరియు బృందం వారి నాదస్వరం ప్రత్యేక ప్రసారమవుతుంది. శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు. 10:45 ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. 6:00 దేశభక్తి గీతం, అరుణారుణ పదయుగల బృందగానం వింటారు. రచనా శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సంగీతం శ్రీ డి నిచ్చల్.

0: గంటల 10 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో సింహాచల శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సుప్రభాతం ప్రసారమవుతుంది. చింతనా కార్యక్రమం 6:30 వింటారు. వ్యాఖ్యాత డిఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ. పొలం పనులు కార్యక్రమం 6:30 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మారుతున్న వాతావరణం, రైతు కుటుంబాలపై ప్రభావం శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన పర్వతారోహకులు మళ్లీ మస్తానబాబు జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. తర్వాత జీవన మజిలీ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. అనంతరం పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో జాన్ బి హిగ్గిన్స్ గానం వింటారు. రేపు ఉదయం 10:00 ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. రేపు మధ్యాహ్నం 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళా ఆరోగ్యానికి ఆయుర్వేదం డాక్టర్ ఏ నిశిత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కే ఇందిర. రేపు రాత్రి 10:00 ప్రాంతీయ జానపద లలిత సంగీత జాతీయ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05. ఇప్పుడు వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇంధన రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127 పెరిగింది. దాదాపు 5,000 ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రజలు, పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. 2024 టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ జాతీయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేస్తుళ్లేమని విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు భారత ఇంధన ఆహార భద్రతా మిషన్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మరింత స్వయం సమృద్ధి గల, స్వదేశీ సరసమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇంధన మార్పుతో పాటు సురక్షితమైన, స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు సాగుతున్న పరివర్తన కాలంగా ప్రస్తుత సమయాన్ని మంత్రి అభివర్ణించారు. భారత్ ప్రపంచ వేదికపై మరింత గొప్ప పాత్ర నాశిస్తున్నందువల్ల ఇంధన రంగంలో మారుతున్న ప్రపంచం పోకడలు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బహుముఖ మార్గాల ద్వారా ఇంధన భద్రతను సాధించే ప్రభుత్వ విధానాన్ని సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణుశక్తి తాము అనుసరిస్తున్న కీలక రంగాల్లో ఒకటని చెప్పారు. భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఇంధనలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక భాగం అవుతాయని, ఇంధనం, ఇథనాల్, స్థిరమైన ఇంధనాలతో సహా కొత్త సాంకేతిక మార్గాల ద్వారా తదుపరి పారిశ్రామిక విప్లవం గణనీయంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీరు, ఎరువులు, రవాణా వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలకు తగినట్లుగా స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ధి, వినియోగాన్ని వేగవంతం చేయాలని కూడా మంత్రి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు యుక్రెయిన్, పోలాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జయశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127 చేరుకోగా దాదాపు 4,900 ఇంతవరకు ఆచూకీ లేకుండా ఉన్నారు. సహాయ రక్షణ సిబ్బంది వర్షాన్ని, శిథిలాలను లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్

టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు బండరాళ్లు కూలడం వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు గ్రామాలను ధ్వంసం చేసిన విషయం శ్రోతలకు తెలుసు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ ముప్పుకు ఈ విధ్వంసం ఒక స్పష్టమైన హెచ్చరిక అని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈరోజు పార్లమెంట్లో చెప్పారు. దీని ప్రభావాలను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతను ఈ విపత్తు కళ్లకు కట్టిందని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన సంకేతమని, హిమాలయ ప్రాంత ప్రజలు భరించవలసిన ప్రమాదాలు క్రమంగా మెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచం మొత్తం చేసిన చర్యల ఫలితమేనని, దాని ప్రభావాలు తగ్గించడం కూడా ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత అని నేపాల్ ప్రధానమంత్రి అన్నారు. రసువా, నువాకోట్, దాదింగ్ అనే మూడు ప్రభావిత జిల్లాలనే కాకుండా ఈ విపత్తు నేపాల్ దేశం మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని బాలేంద్ర షా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించామని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు ప్రజలను కోరారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్తో సహా పలు దేశాల నుంచి బహుళపక్ష భాగస్వాముల నుంచి నేపాల్కు సద్భావనా సందేశాలు, సహాయం అందాయని కూడా నేపాల్ ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరణ అంశాన్ని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిల్స్ చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా పదవిలో కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం విచారించింది. రాష్ట్ర బార్ కౌన్సిల్స్ అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుని తమ ప్రతినిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకున్న తర్వాతే మిశ్రా చైర్మన్షిప్ అంశంపైన బీసీఐ పునర్వ్యవస్థీకరణపైన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర బార్ కౌన్సిల్లో మహిళా సభ్యుల కోఆప్షన్ 2 వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలను సమీక్షించేందుకు, ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కేఆర్ రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్ఓసీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, ఆటోమేటెడ్గా, నిర్దిష్ట కాలపరిమితిలోగా, కనీస మానవ జోక్యంతో పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళతరం చేయడం, ఆటోమేటిక్ చేయడం, వికేంద్రీకరించడం కోసం తగిన విధానాలను పరిశీలించి రూపకల్పన చేయాలని, 15 రోజుల కాలపరిమితిలోగా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలను సక్రమంగా అమలు చేస్తూనే ప్రజలు, పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో దరఖాస్తుదారులు కోరినా అనుమతించదగిన భవనం ఎత్తును ప్రాథమిక దశలోనే వారికి అందజేసే అంశంపై కూడా మంత్రి చర్చించారు. భారత నౌకాదళానికి చెందిన సెయిల్ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని లోకాయాన్ 26 మహాసముద్ర యాత్రలో భాగంగా స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకుంది. బార్సిలోనాలో ఈ నౌక స్పానిష్ నావికాదళంతో పాటు ఇతర సముద్ర రంగ భాగస్వాములతో వృత్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. భారత సముద్ర సంప్రదాయాలను, నౌకాదళ అన్వేషణ స్ఫూర్తిని సందర్శకుల కోసం ఈ నెల 4వ తేదీన నౌకను తెరవనున్నారు. జార్ఖండ్లో H1N1 స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 18 మంది పిల్లలున్నారు. ఈ పరిణామంతో ఆరోగ్యశాఖ అన్ని ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. రాంచీలోని రిమ్స్ జంషెడ్పూర్లోని MGM ఆసుపత్రిలో H1N1, H3N2 పరీక్షల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి CEO పశ్చిమ వాయుసేనా కమాండ్ మాజీ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఈరోజు నియమితులయ్యారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధ్యక్షతన అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావ్నీలో జరిగిన ట్రస్ట్ సమావేశం

0: వేసిన తర్వాత ఈ నియామకం ప్రకటించారు. శ్రీరామ ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కీలకమైన నిర్వహణ బాధ్యతలతో పాటు ట్రస్ట్ పరిపాలనాపరమైన విధులను కూడా సీఈఓ పర్యవేక్షించనున్నారు. 2024 సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాలను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి. ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే 4 విభాగాల్లో ఈ అవార్డులు అందజేస్తారు. విజేతలకు జ్ఞాపిక ప్రశంసాపత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభిస్తుంది. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో బల్జీత్ కౌర్, వాటర్ అడ్వెంచర్ విభాగంలో రిమో సాహా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో శివప్రసాద్ చమోలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలెంపేటలోని గొల్లలగూడ ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన రామపాలయం సమీపంలో ఈ ఆలయం ఉందని, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ నిర్మాణ వారసత్వం ఎంతో ప్రసిద్ధి చెందాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్, తన్వి శర్మ సింగిల్స్ విభాగంలో వరుస సెట్ల విజయాలతో 2వ రౌండ్లోకి దూసుకువెళ్లారు. పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. విశేషాలు మరొకసారి. ఇంధన రంగంలో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1120 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరలేదు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహార జంతు ఉత్పత్తి వ్యవస్థలో యాంటీబయోటిక్స్కు ప్రత్యామ్నాయ మార్గాలు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి మధుసూదనరావు గారి ప్రసంగం వింటారు.
1: ఆహారాన్ని ఉత్పత్తి చేసే జంతువులలో వ్యాధి నియంత్రణ కోసం యాంటీబయోటిక్ మందులకు ప్రత్యామ్నాయాలనే అంశం గురించి తెలుసుకుందాం. మొదటిది, జంతువుల మాంసంలో కానీ లేదా పాలు గుడ్లలో కానీ యాంటీబయోటిక్ అవశేషాలు ఉండటం. ఆహార ఉత్పత్తుల్లో యాంటీబయోటిక్ అవశేషాల ఉనికి వినియోగదారుని ఆరోగ్యానికి హానికరం. క్లోరాంఫెనికాల్ యాంటీబయోటిక్ అవశేషాల వలన అప్లాస్టిక్ అనీమియా మరియు బోన్ మెరో టాక్సిటీ కారణమవుతాయి. అదే నైట్రోఫిరాన్ అవశేషాలు ఈ మాంసంలో కానీ గుడ్లలో కానీ పాల్లో కానీ ఉంటే క్యాన్సర్ని కలిగిస్తాయి. టెట్రాసైక్లిన్ అవశేషాలు దంతాల మరకలు మరియు జీర్ణాశయ రుగ్మతలకు కారణమవుతాయి. జెంటామైసిన్ అవశేషాలు కాలేయం మరియు మూత్రపిండాలకు హానికరం. సల్ఫనామైడ్ మరియు బీటా లాక్టమ్ అంటే పెన్సిలిన్, సెఫలోస్పోరిన్ వంటి యాంటీబయోటిక్ అవశేషాలు అలర్జీలకు దారితీస్తాయి. సో ఇది మొదటిది. రెండవది, జంతు వ్యాధికారక బ్యాక్టీరియాల్లో యాంటీ మైక్రోబియల్ నిరోధకత అంటే మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ క్లుప్తంగా ఏఎంఆర్ అంటాం, ఇది పెరుగుతుంది. జంతువుల నుండి ఈ ఏఎంఆర్ బ్యాక్టీరియా మరియు ఏఎంఆర్ జన్యువులు చివరికి మానవ వ్యాధికారక బ్యాక్టీరియాలకు చేరుకుంటాయి. ఈ రెండింటిలు నష్టం వల్ల జంతువుల పాలనలో యాంటీబయోటిక్ వాడకం ఈ సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ యాంటీ మైక్రోబియల్ నిరోధకత దీని గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది 21వ శతాబ్దంలో మానవాళి ఎదుర్కొంటున్న ముఖ్యమైన ప్రపంచ ఆరోగ్య సవాలు. ఎందుకంటే ఏఎంఆర్ ఎవరినైనా, ఏ వయసు వారినైనా, ఏ దేశంలోనైనా ప్రభావితం చేస్తుంది. గత 70 సంవత్సరాలకు పైగా యాంటీబయోటిక్స్ని మానవులు మరియు జంతువుల బ్యాక్టీరియల్ వ్యాధులను నియంత్రించడానికి ప్రధానమైన మందులుగా వాడుతూ వస్తున్నాం. అయినప్పటికీ నేడు ఈ మందులు వాటి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. దీనినే ఏఎంఆర్ లేదా యాంటీ మైక్రోబియల్ నిరోధకత అంటారు. ఏఎంఆర్ యొక్క ప్రధాన ప్రభావం గతంలో యాంటీబయోటిక్స్తో చికిత్స చేయగల వ్యాధులను ఇప్పుడు అవే యాంటీబయోటిక్స్తో చికిత్స చేయలేకపోవడమే. దీనివలన అధిక అనారోగ్యాలు, తీవ్రమైన అనారోగ్యాలు, చికిత్స వైఫల్యాలు, అధిక మరణాలు సంభవిస్తాయి.

చూపిస్తున్నాయి. 2019లో జరిగిన ఒక అధ్యయనంలో చూస్తే 204 దేశాల్లో ఏఎంఆర్ వలన దాదాపు 13 లక్షల మరణాలు ప్రత్యక్ష కారణమైంది. అదే పరోక్షంగా చూసుకుంటే 50 లక్షల మరణాలు ఏఎంఆర్ వల్ల జరిగాయి. ఏఎంఆర్ని మనం అరికట్టకపోతే 2050 నాటికి 1 కోటి మరణాలు సంభవించే అవకాశం ఉంది. అయితే ఏఎంఆర్ ఆహారం ఉత్పత్తి చేసే జంతువుల్లో ప్రధాన కారణం ఏమిటంటే యాంటీ మైక్రోబుల్స్ యొక్క అనుచిత వాడకం, అంటే మితిమీరిన వాడకం, దుర్వినియోగం, సరికాని ఉపయోగం, ఇవి ఇట్ల వల్ల ఏఎంఆర్ ఆవిర్భిస్తుంది. ఈ అనుచితమైన వాడకం మానవ ఆరోగ్య సంరక్షణలో కూడా ఉంది, మరియు జంతు వ్యవసాయ ఉత్పత్తి రెండింటిలోనూ ఇది మనకు కనిపిస్తుంది. అయితే ఆహార ఉత్పత్తి చేసే జంతువుల్లో ఏఎంఆర్ని నియంత్రించడానికి భారతదేశంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSA రెగ్యులేషన్ 2011 మొదటి సవరణ నిబంధనలు 2024 ప్రకారం మాంసం మరియు మాంసం ఉత్పత్తులు, పాలు మరియు పాలు ఉత్పత్తులు, పౌల్ట్రీ మరియు గుడ్లు, అక్వాకల్చర్ మరియు దాని ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్స్ ఉపయోగించడానికి అనుమతి లేదు. అంటే అన్నీ కాదు, కొన్ని యాంటీబయాటిక్స్. అవి ఏంటంటే 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ సిఫార్సులు అమల్లోకి వచ్చాయి. ఈ యాంటీబయాటిక్స్ ఏంటంటే వాడకుండా యాంటీబయాటిక్స్ క్లోరాంఫెనికాల్, కోలిస్టిన్, నైట్రోఫిరాన్ మరియు దాని జీవక్రియలు. అంటే నైట్రోఫిరాన్లో మనకు చాలా రకాలు ఉన్నాయి, ఫిరజోలిడాన్, నైట్రోఫిరజోన్, ఫిరాల్టోడోన్, నైట్రోఫిరాంటోయిన్, అలాగే స్ట్రిప్టోమైసిన్, సల్ఫామెథాక్సిజోల్, గ్లైకోపెప్టైడ్స్. ఇవేవి ఆహార ఉత్పత్తి చేసే జంతువుల్లో వాడడానికి వీల్లేదు. ఇదే కాకుండా కొన్ని మనకి డైస్ కూడా ఉన్నాయి, క్రిస్టల్ వైలెట్ డై, మెలకైట్ గ్రీన్ డై, అలాగే యాంటీ ప్రోటోజోల్ కొన్ని కాంపౌండ్స్, నైట్రోఇమిడజోల్స్ ఉన్నాయి, రొనిడిజోల్, ఇప్రోనిడజోల్, మెటర్నిడజోల్ ఇలాంటివి కూడా మనకి ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఈ మాంసాహార ఉత్పత్తుల్లో మనకి నిషేధించబడ్డాయి. అయితే యాంటీబయాటిక్స్ బదులుగా అంటే ప్రత్యామ్నాయాలుగా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయంటే చాలా ఉన్నాయి. మనకి దీన్ని మనం రకరకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి సూక్ష్మజీవుల ఆధారిత ప్రత్యామ్నాయాలు, మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయాలు, జంతు ఆధారిత ప్రత్యామ్నాయాలు, అలాగే కొత్త తరహా ప్రత్యామ్నాయాలు కూడా మనకి ఉన్నాయి. అయితే ముందుగా మనం సూక్ష్మజీవుల ఆధారిత ప్రత్యామ్నాయాలు చూద్దాం. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. మొదటగా ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అంటే మన యాంటీబయోటిక్స్కి ఇది వ్యతిరేక పదంగా మనం చెప్పుకోవచ్చు. ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా, ఇవి జంతు ఆరోగ్య ప్రయోజనాలకు అందించే సజీవ సూక్ష్మజీవులు. అలాగే ఈ ప్రోబయోటిక్స్తో పాటు మనకి ప్రీబయోటిక్స్ అని ప్రస్తుతానికి మనం వాడుతున్నాం ఈ పదాన్ని. ఇదేంటంటే ఇవి యాక్చువల్గా సూక్ష్మజీవులు కావు. ఇవి మంచి సూక్ష్మజీవులు మన ప్రేగుల్లో పెరగడం సహాయపడే ఒలిగోసాకరైడ్స్. అలాగే సిన్బయోటిక్స్ అంటున్నాం. సిన్బయోటిక్స్ అంటే ఈ ప్రోబయోటిక్స్ ఈ ప్రీబయోటిక్స్ కలిపి ఇచ్చిన మిశ్రమాన్ని మనం సిన్బయోటిక్స్ అంటాం. దీనివల్ల సూక్ష్మజీవులు సమాహార ప్రయోజనాలు అందుతాయి. అలాగే కొత్తగా ఇప్పుడు మనం పారా ప్రోబయోటిక్స్, పోస్ట్ బయోటిక్స్ అని రెండు పదాలు వాడుతున్నాం. పారా పోస్ట్ బయోటిక్స్ అంటే చనిపోయిన ప్రోబయోటిక్స్ సూక్ష్మజీవులు. అంటే ప్రోబయోటిక్స్ అంటే బ్రతుకున్న సజీవ సూక్ష్మజీవులు మనం ప్రోబయోటిక్స్ అంటున్నాం. అవే చనిపోయి వాటిని వాడితే మనం పారా పోస్ట్ బయోటిక్స్ అంటాం. అదే పారా ప్రోబయోటిక్స్. అదే పోస్ట్ బయోటిక్స్ అంటే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అయ్యే జీవక్రియ ఉత్పత్తులు. అంటే ఇందులో బ్యాక్టీరియా అనేవి ఉండవు. ఇందులో ఓన్లీ ఏంటంటే బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే మెటబాలైట్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఈ ప్రోబయోటిక్స్ని ఆహారాన్ని ఉత్పత్తి చేసే జంతువుల్లో వాడడం వలన జంతువులు మనుగడ మెరుగుపరుస్తాయి, జంతువులు పెరుగుదల సహాయపడతాయి. అయితే ఈ ప్రోబయోటిక్స్ అన్ని బ్యాక్టీరియాలను మనం ప్రోబయోటిక్స్ కింద వాడుకోలేము. ప్రోబయోటిక్స్ వాడాలంటే దానికి ఆ బ్యాక్టీరియాకి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉండాలి. అవి ఏంటంటే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉండాలి, ముఖ్యంగా వ్యాధికారిక బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా చర్య కలిగి ఉండాలి, ఎంజైమాటిక్ చర్య కలిగి ఉండాలి, విషపూరిత లేదా హానికరమైన జన్యువులు లేకుండా ఉండాలి, ఏఎంఆర్ జన్యువులు లేకుండా ఉండాలి, ఇతర జీవులకు మరియు పర్యావరణానికి సురక్షితంగా ఉండాలి, ప్రేగులలో స్థిరపడి పెరగగలగాలి, ఆహారాన్ని ఉత్పత్తి చేసే జంతువులకు బాగా వీటిని తట్టుకోగలగాలి. అయితే ఈ ప్రోబయోటిక్ వాడే ముందు కొన్ని తనిఖీలు చేసుకుంటే మనకి చాలా ఉపయుక్తం. ఒకటి, ప్రోబయోటిక్ మనం ఏదైనా ప్యాకెట్ చూసినట్టయితే దాని మీద బ్యాక్టీరియా సంఖ్య ఉంటుంది. అంటే 10^9, 10^10 CFU పర్ గ్రామ్ అని. అంటే సుమారు 1 కోటి నుంచి 100 కోట్ల బ్యాక్టీరియా పర్ గ్రామ్ ఉందనేది దాని మీద రాసి ఉంటుంది. సో నిజంగా ఆ 100 కోటి బ్యాక్టీరియాలు ఉన్నాయా పర్ గ్రామ్కి అనేది మనం ల్యాబొరేటరీలో చెక్ చేసుకోవాలి. రెండు, బ్యాక్టీరియా రకాలు. ఈ ప్రోబయోటిక్ ప్యాకెట్స్ మీద మనకి బేసిల్లస్ లేకపోతే ఈస్ట్ లేదు అంటే నైట్రోజోమోనాస్, నైట్రోబ్యాక్టర్, రోడోబ్యాక్టర్, రోడోకొక్కస్ ఇలాంటి కొన్ని పేర్లు దీని మీద రాసి ఉంటాయి. సో ఇవి నిజంగా ఈ బ్యాక్టీరియాలు అందులో ఉన్నాయా లేదా అది కూడా మనం పరీక్ష చేసుకోవాలి. మూడోది, ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అట్లో ఏఎంఆర్ జన్యువులు కానీ ఏఎంఆర్ కారకాలు కానీ అందులో ఉండకూడదు. నాలుగోది, ప్రోబయోటిక్ సామర్థ్యం. ఆ చెప్తున్న ఏవైతే బెనిఫిట్స్ మనం ఇందులో అనుకున్నామో ఇవి నిజంగా ఈ ప్రోబయోటిక్ ఇస్తుందా లేదా, ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత ప్రోబయోటిక్ వాడితే మనకి ఎంతో లాభం. రెండోది, సూక్ష్మజీవుల ఆధారిత ప్రత్యామ్నాయాలు మొదటగా మనం ప్రోబయోటిక్స్ గురించి చెప్పుకున్నాము. రెండోది బ్యాక్టీరియోఫాజెస్, దీన్నే మనం ఫాజ్ బయోటిక్స్ అంటున్నాం. యాంటీబయోటిక్స్కి ఎలాగా దీన్ని ఫాజ్ బయోటిక్స్. ఈ బ్యాక్టీరియోఫేజ్ అనేవి ఏంటంటే బ్యాక్టీరియాలను తినే వైరస్లు. బ్యాక్టీరియోఫేజ్లు బ్యాక్టీరియాకు సజీవ శత్రువులు, అందువల్ల ఇవి మనకి మిత్రులు అన్నమాట. అంటే 100 సంవత్సరాల ముందు యాంటీబయోటిక్స్ కనిపెట్టక ముందు ఈ బ్యాక్టీరియోఫేజ్ అనేది హ్యూమన్ మెడిసిన్లో విరివిగా వాడేవాళ్ళు. 1940

తర్వాత యాంటీబయోటిక్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ బ్యాక్టీరియోఫేజ్ అనేది వాడడం తగ్గిపోయింది గణనీయంగా. అయితే ఇప్పటికే కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా జార్జియాలోను ఎలివియా ఇన్స్టిట్యూట్ అని ఉంది, వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ బ్యాక్టీరియోఫేజెస్ మానవ వైద్య చికిత్సలో వాడుతూనే వస్తున్నారు. అయితే మనకి గత కొన్ని సంవత్సరాల్లో ఆహారంలో లిస్ట్ షీల్డ్, అలాగే వ్యవసాయంలో అగ్రిఫేజ్ అనే బ్యాక్టీరియోఫేజ్లకు ఆమోదం లభించింది. USFDA యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఈ బ్యాక్టీరియోఫేజ్లకు ఆమోదిస్తూ ఇవి సురక్షితమైనవిగా వర్గీకరించారు. అంటే గ్రాస్ అన్నమాట, GRAS జనరల్లీ రికగ్నైజ్డ్ అస్ సేఫ్, అంటే ఈ బ్యాక్టీరియోఫేజ్ని ఆహారంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేదనేది దాన్ని పరిగణించారు. దానివల్ల ఏంటంటే ఈ బ్యాక్టీరియోఫేజ్ల మీద పరిశోధన కానీ దాన్ని వాడడం కానీ బాగా పెరిగింది గత 20 సంవత్సరాల్లో. అయితే ఈ బ్యాక్టీరియోఫేజ్ల ప్రయోజనాలు ఏంటంటే మనం చూసుకున్నట్టయితే బ్యాక్టీరియోఫేజ్ని వెలికి తీయడం చాలా సులభం. ఇవి హానికరమైన బ్యాక్టీరియా ఎక్కడ ఉన్నాయో ఇవి కూడా అక్కడే ఉంటాయి, సో వీటిని సులువుగా మనం వేరు చేయవచ్చు. రెండవది ఏంటంటే బ్యాక్టీరియోఫేజ్లు స్వయంచాలకంగా పునరుత్పత్తి చెందుతాయి. అంటే మనం చెప్పాలంటే ఇట్స్ ఓన్లీ మెడిసిన్ దట్ మల్టీప్లైస్, ఏదైనా మందు మనం ఇస్తే

చాలా సులభం. ఇవి హానికరమైన బ్యాక్టీరియా ఎక్కడ ఉన్నాయో ఇవి కూడా అక్కడే ఉంటాయి. సో వీటిని సులువుగా మనం వేరు చేయవచ్చు. రెండవది ఏంటంటే బ్యాక్టీరియోఫేజ్లు స్వయంచాలకంగా పునరుత్పత్తి చెందుతాయి. అంటే మనం చెప్పాలంటే ఇట్స్ ఓన్లీ మెడిసిన్ దట్ మల్టిప్లైస్. ఏదైనా మందు మనం ఇస్తే అది మళ్ళీ మన డోసేజ్ వాడుతూ వస్తూ ఉండాలి. కానీ బ్యాక్టీరియోఫేజ్ అలా కాదు. ఒకసారి మనం ఇస్తే ఆ బ్యాక్టీరియా ఉన్నంతకాలం అది తన్నంతట తానే ఈ వైరస్ పెరుగుతూ ఆ బ్యాక్టీరియా చంపుతూ ఉంటుంది. సో దిట్ ఇస్ ఓన్లీ మెడిసిన్ దట్ మల్టిప్లైస్. బ్యాక్టీరియోఫేజ్లు గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్, రెండు రకాల బ్యాక్టీరియాలుగా మనం విభజించుకుంటాం. గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ అని రెండింటిపైన కూడా ఈ బ్యాక్టీరియోఫేజ్లు పనిచేస్తాయి. అయితే యాంటీబయోటిక్స్ మనం చూసుకున్నట్టయితే యాంటీబయోటిక్స్ ఇచ్చినప్పుడు మనం యాంటీబయోటిక్ టాబ్లెట్ తీసుకుంటే మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండింటిని కూడా ఈ యాంటీబయోటిక్స్ అనేవి నాశనం చేస్తాయి. దీనివల్ల ఏంటంటే మంచి బ్యాక్టీరియా కూడా మనం పొట్టలో నుంచి లేదా ప్రేగుల్లో నుంచి మనం కోల్పోతుంటాం. అయితే బ్యాక్టీరియోఫేజ్లు హోస్ట్ స్పెసిఫిక్, అంటే మంచి బ్యాక్టీరియాల పైన అట్ల ప్రభావం ఉండదు. అట్లా ఓన్లీ స్పెసిఫిక్ హోస్ట్, ఏ బ్యాక్టీరియాని ఉద్దేశించామో దాన్నే ఈ బ్యాక్టీరియోఫేజ్లు చంపుతాయి. సో ఈ విధంగా బ్యాక్టీరియోఫేజ్లు యాంటీబయోటిక్స్ కన్నా చాలా ఉత్తమం. దీన్ని మనం స్ప్రే చేయడం కానీ లేకపోతే నీటిలో కలపడం కానీ ద్వారా కానీ మనం ఉపయోగించవచ్చు. అయితే ఫేజ్ కాక్టెయిల్ అంటున్నాం. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాక్టీరియోఫేజ్లను కలిసి ఉపయోగించినప్పుడు బ్యాక్టీరియోఫేజ్లు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. భారతదేశం మరియు విదేశాల్లో నిర్వహించిన అనేక అధ్యయనాలు పశువులు, పందులు, కోళ్ల పెంపకం మరియు చేపల రొయ్యల పెంపకంలో ఈ బ్యాక్టీరియోఫేజ్ ఉపయోగాన్ని తెలియజేశాయి. ఆ సిఎఫ్టీ విశాఖపట్నం పరిశోధన కేంద్రంలో మేము కూడా ఈ ఏఎంఆర్ ఈకోళే బ్యాక్టీరియా పైన పనిచేసే బ్యాక్టీరియోఫేజ్ల్ని అభివృద్ధి చేశాం. అలాగే మన ఈ రొయ్యల హ్యాచరీల్లో లుమినిసెంట్ విబ్రియో, రాత్రిపూట ప్రకాశవంత కనపడతాయి ఈ విబ్రియో బ్యాక్టీరియా. దీని ఇవి చాలా హాని కలిగిస్తాయి రొయ్య పిల్లలకి. దీనికి ఏంటంటే విబ్రియో, లుమినిసెంట్ విబ్రియో కారణం. దీని మీద పనిచేసి విబ్రియో ఫాజ్ LV6 అనేది మనం దీన్ని అభివృద్ధి చేశాం. దీంతోపాటు ఏంటంటే ఈ ఫాజుల్ని మనం హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ చేయడం ద్వారా ఇట్లా ఎటువంటి విషపూరితమైన జన్యువులు కానీ ఏఎంఆర్ జన్యువులు కానీ లేవని నిర్ధారించుకున్నాం. సో ఈ హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ తర్వాత మాత్రమే బ్యాక్టీరియోఫేజ్ ఉపయోగిస్తే మంచిదని మేము సూచిస్తున్నాం. అయితే ఈ బ్యాక్టీరియోఫేజెస్ని మనం యాంటీబయోటిక్స్కి ప్రత్యామ్నాయాలుగా మనం వాడుకోవాలనుకుంటే కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫాజ్ వాడడానికి ముందు పశువులో కానీ లేకపోతే కోళ్ళలో కానీ లేకపోతే చేపల్లో కానీ వచ్చిన వ్యాధి బ్యాక్టీరియల్ వ్యాధి అనేది నిర్ధారించుకోవాలి. అది వైరస్ వ్యాధి అయితే ఈ ఫాజ్ని వాడడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో ఇది కంపల్సరీగా ఇది పలానా బ్యాక్టీరియా వల్ల కలిగింది అని మనం నిర్ధారించుకున్న తర్వాతే దానికి సంబంధించిన ఫాజ్ని మనం వాడాలి. రెండోది ఫాజ్ నిరోధకత, అంటే ఫాజ్ రెసిస్టెన్స్ అంటాం. దీన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని మనం ఫాజ్ కాక్టెయిల్ అని నేను చెప్పాను, దాని ప్రకారం రెండు మూడు ఫాజ్లు కలుపుకుంటే దీన్ని మనం నిరోధించుకోవచ్చు. దాని తర్వాత ఫాజ్ రిపోజిటరీ, అంటే ఈ ఫాజ్ల లభ్యత కోసం ఈ రిపోజిటరీస్ అనేవి అంటే బ్యాంక్స్ లాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ నుంచి ఎవరైనా కావాలంటే పరిశోధకులు కానీ లేకపోతే రైతులు కానీ ఆ ఫాజ్ని తీసుకుని వాడడానికి ఉపయుక్తంగా ఉంటాయి. సూక్ష్మజీవుల ఆధారిత ప్రత్యామ్నాయాల్లో ప్రోబయోటిక్స్ చెప్పుకున్నాం, ఫాజ్ బయోటిక్స్ చెప్పుకున్నాం. మూడోది ఏంటంటే వ్యాక్సిన్స్, టీకాలు. సో పశువులు మరియు కోళ్ల వ్యాధులను నివారించడానికి జంతువుల ఆహార ఉత్పత్తిలో టీకాలు చాలా అవసరం. యాంటీబయోటిక్ వాడకాన్ని తగ్గించడానికి టీకాలు చాలా ఉపయోగపడతాయి. చాలా రకాల టీకాలు మనం పశువుల్లోనే చూస్తున్నాం, FMD కానీ, PPR కానీ, బ్రూసెల్లోసిస్ కానీ, బ్లాక్ వాటర్ కానీ, ఇలాగ మనకి పశువుల్లో మన వ్యాక్సిన్స్ వాడుతున్నాం. అలాగే గొర్రెల్లో కూడా PPR లేకపోతే హిమరాజిక్ సెప్టిసీమియా లేదా బ్లాక్ వాటర్ లేదా ఎంట్రోటాక్సిమియా ఇలాంటి వాటిలో కూడా మనం వ్యాక్సిన్స్ ఉన్నాయి. పౌల్ట్రీలో కూడా నా ఎన్డి కానీ, IBD కానీ, మ్యారెక్స్, ఫౌల్ పాక్స్ ఇలాంటి వాటిలో కూడా టీకాలు అనేది ఉన్నాయన్నమాట. సో ఈ టీకాలను వేసుకుంటే ఈ యాంటీబయోటిక్ ఉపయోగం అనేది తగ్గుతుంటుంది, ఎందుకంటే యానిమల్ ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి. అక్వాకల్చర్లో వచ్చేటప్పటికి ఏంటంటే టీకాలు ఇంకా అంతగా విస్తరించలేదు. కమర్షియల్గా మన దగ్గర అయితే ఇంకా పరిశోధన దశలో ఉన్నాయి. ఇంకా మనం వ్యాక్సిన్ని చేపలు ఇంకా వాడట్లేదు రొయ్యల్లో కానీ. రొయ్యల్లో ఇంకొంచెం ఏంటంటే దాని ఇమ్యూన్ సిస్టమ్ ఇంకొంచెం చేపల మీద ఇంకా వీక్ కాబట్టి దాంట్లో వ్యాక్సిన్స్ ఇంకా అప్పుడప్పుడే ఇంకా వస్తున్నాయి. సూక్ష్మజీవుల ఆధారిత ప్రత్యామ్నాయాల్లో నాలుగోది మనం చెప్పుకోవచ్చు బ్యాక్టీరియోసిన్లు. బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడే బయో యాక్టివ్ ప్రోటీన్లు లేదా పెప్టైడ్స్ అన్నమాట. ఇది 20 నుంచి 60 అమైన ఆమ్లాలు పొడవు కలిగి ఉంటాయి. సో ఇవి రకరకాల బ్యాక్టీరియాస్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఎక్కువగా మనం ఏంటంటే నిసిన్ అనే బ్యాక్టీరియోసిన్, ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే ఒక బ్యాక్టీరియోసిన్. ఇది ఆహారంలో సంరక్షణ కారికగా అంటే ఫుడ్ ప్రిజర్వేటివ్గా ఉపయోగిస్తున్నారు. సో ఇవి సూక్ష్మజీవుల ద్వారా మనకు వచ్చే కొన్ని ప్రత్యామ్నాయాలు. ఒకటి ప్రోబయోటిక్స్, రెండు ఫాజ్ బయోటిక్స్, మూడోది వ్యాక్సిన్స్, నాలుగోది బ్యాక్టీరియోసిన్స్. ఇవి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం వెళ్తాం ఫైటోబయోటిక్స్, అంటే మొక్కల ద్వారా వచ్చే కొన్ని ప్రత్యామ్నాయాలు. ఇందులో మొక్కల నూనెలు ఉంటాయి, మొక్కల సారాలు ఉన్నాయి, మౌలిక మందులు అండ్ హర్బల్ మెడిసిన్స్ కూడా ఇందులో మనకి ఉన్నాయన్నమాట. ఇది కూడా మనం యాంటీబయోటిక్స్కి ప్రత్యామ్నాయంగా మనం వాడుకోవచ్చు. ఈ ముందుగా మనం చూడాలంటే మొక్కల నూనెలు. మొక్కల నుంచి ఏంటంటే సూక్ష్మజీవులకి వ్యతిరేకంగా లేదా ఒత్తిడి వంటి ప్రతికూల పరిస్థితుల్లో మొక్కలు వాటి రక్షణ యంత్రాంగంగా సుగంధ అస్థిర సమ్మేళనాలను ఉత్పత్తి చేసుకుంటాయి. అంటే కొన్ని ఆయిల్స్ని అవి తయారు చేసుకుంటాయి అన్నమాట. ఇవి వాటి రక్షణ కోసం అవి తయారు చేసుకుంటాయి. కానీ ఇదే ఆయిల్స్ని ఈ మొక్కల నుంచి వచ్చే నూనెల్ని మనం బ్యాక్టీరియాను సంహరించడానికి మనం వాడుకోవచ్చు. ఇవి బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల పైన రెండింటిపైన కూడా పనిచేస్తాయి. సో
సో దాల్చిన చెక్క నుంచి సిన్నమిక్ హాలిడిహైడ్, నువ్వుల నూనెలో నిండా సెసమాల్ ఉంటుంది, అదే లవంగాల్లో యూజిన్ ఆయిల్, అదే థైమ్లో నూనెలో అయితే థైమాల్, రోజ్మేరీలో టెర్పీన్, ఇలా కొన్ని యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట. వీటి వల్లే మనకి యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఆర్ యాంటీ ఫంగల్ యాక్టివిటీ అనేది

0: మనకి వస్తుంటుంది. అలాగే మొక్కల సారాలు, మొక్కల సారాలు అంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. ఇది నీటిలో కరిగిపోయే ఇవి ఎక్స్ట్రాక్ట్స్ ఇవి. ఇవి మెయిన్గా మనకి వెల్లుల్లి, పసుపు, అల్లం, లేకపోతే వేప, వీటి నుంచి ఇవి వస్తుంటాయి అన్నమాట. ఇట్లా మెయిన్గా ఫ్లావోనాయిడ్స్, అల్కనాయిడ్స్, ఫినాలిక్ ఆమ్లాలు, టర్పనాయిడ్స్, అపోనెంట్స్, ఇలాంటివి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం బ్యాక్టీరియాని చంపే అవకాశం దీంట్లో కలుగుతుంది. అలాగే ఈ భూమి మీద పెరిగే మొక్కలు కాకుండా సముద్రంలో కూడా మనకి ఆ సీవీడ్స్ ఉన్నాయి. సముద్రపు నాచు, బ్రౌన్ సీవీడ్, రెడ్ సీవీడ్స్ అని ఇలాగ మనకి సముద్రపు నాచులు ఉన్నాయి. వీటిలో నుంచి కూడా మనకి కొన్ని సారాలు, వీటికి యాంటీ బ్యాక్టీరియా గుణం ఉండే సారాలు మనకు లభ్యమవుతాయి. జంతు ఆధారిత ప్రత్యామ్నాయాలు మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా మనం చాలా ఉన్నాయి, కానీ ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది కైటోసాన్ గురించి. మనకి రొయ్య మనం తీసుకున్నప్పుడు ఏంటంటే రొయ్య గుళ్ళ ఉంటుంది, పైన షెల్, ఆ షెల్లలో కైటీన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ కైటీన్ డిఎసిటిలేట్ చేస్తే కమర్షియల్గా మనం కైటోసాన్ తయారు చేయవచ్చు. ఈ కైటోసాన్ అనేది ఏంటంటే దీనికి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, ఈస్ట్ కానీ శిలీంధ్రాలు కానీ వీళ్ళందరికి వ్యతిరేకంగా పనిచేసే గుణం ఈ కైటోసాన్కు ఉంది. సో ఈ కైటోసాన్ కూడా మనం ఒక ఈ యాంటీబయోటిక్స్ కి ప్రత్యామ్నాయంగా మనం వాడుకోవచ్చు. కొత్త రకాల వ్యూహాలు కూడా కొన్ని మనకి ఉన్నాయి, అవి ఇంకా పరిశోధన దశలో ఉన్నాయి. కొన్ని అప్పుడప్పుడే మానవ ఆరోగ్య చికిత్సలోకి ఇప్పుడే ఇవి అడుగు పెడుతున్నాయి. ఈ వ్యూహాలు చూసుకున్నట్టయితే ముందుగా మూడు మనం చెప్పుకోవచ్చు. ఒకటి గట్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంటేషన్, రెండోది కోరమ్ క్వెంచింగ్, మూడోది క్రిస్పర్ క్యాస్ వ్యవస్థ. గట్ మైక్రోబయోటా మరపుడు అంటే మనకి పేగుల్లోను, మన జీర్ణ వ్యవస్థలోను, పేగుల్లోను ఏంటంటే ఆ బ్యాక్టీరియా లేకపోతే శిలీంధ్రాలు, వైరస్లు అన్ని ఉంటాయి. ఈ అన్ని సూక్ష్మజీవుల సమూహాన్ని మనం గట్ మైక్రోబయోటా అంటాం అన్నమాట. సో ఈ గట్ మైక్రోబయోటా మార్పిడి అనేది ఒక వైద్య ప్రక్రియ. ఈ గట్ మైక్రోబయోటాన్ని ప్రస్తుతం ఇప్పుడు మన అంటే రెండో మెదడు కింద మనకి పరిగణిస్తున్నారు. దాన్ని కూడా మన మెదడుకి ఎలాగైతే బాడీ అంత కంట్రోల్ చేస్తుంది, ఈ గట్ మైక్రోబయోటా కూడా మన దేహాన్ని అంతా కంట్రోల్ చేసే శక్తి దీనికి ఉందన్నమాట. దీంట్లో ఏం చేస్తామంటే ఆరోగ్యకరమైన దాత నుండి గట్ బ్యాక్టీరియాని తీసుకొని వ్యాధితో బాధపడుతున్న మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ ఆ బ్యాక్టీరియాని మార్పిడి చేస్తారు. ఈ మార్పిడి చేయడం వల్ల ఏంటంటే ఆరోగ్యం బాగుపడుతుంది అనమాట. అంటే యాంటీబయాటిక్స్ మందులు ఏం వాడకుండా ఓన్లీ మనం ఫ్లోరాని ఒక ఆరోగ్యకర వ్యక్తి నుంచి వ్యాధి కలిగిన ఒక వ్యక్తిలోకి మనం మార్పిడి చేస్తున్నాం అనమాట. ఇది పునరావృతమయ్యే జీర్ణాశయ ఇన్ఫెక్షన్లకి చికిత్స చేయడానికి అత్యంత ప్రభావితమైనదిగా ఇప్పుడు పరిగణిస్తున్నారు గట్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంటేషన్. రెండోది ఏంటంటే కోరమక్తివంతమైన జన్యు సవరణ సాధనం. మానవ వైద్యంలో సికిల్ సెల్ వ్యాధి మరియు బీటా తలసీమియా వంటి వారసత్వంగా వచ్చే రక్త రుగ్మతల చికిత్స కోసం ఈ క్రిస్పర్ ఆధారిత చికిత్సని వాడుతున్నారనమాట. క్యాస్ గేవి అని 2023లో యూకే మరియు యుఎస్ఏ దేశాల్లో ఇవి ఆమోదం పొందింది. ఇది ఏంటంటే ఇది జంతు సవరణ సాధనం. సో ఈ క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీ జంతువుల ఆహార ఉత్పత్తిలో వ్యాధి నిరోధక పశువులను సృష్టించడానికి, మాంసం మరియు పాల నాణ్యత పెంచడానికి, జంతు సంక్షేమాన్ని మెరుగుపరచడానికి మరియు ఆహార డిమాండ్ తీర్చడానికి ఉపయోగించే ఒక ఖచ్చితమైన జన్యు సవరణ సాధనం. సో ఈ ఇలాంటి కొత్త తరహా వ్యూహాలను కూడా మనం ఈ కోరమ్ క్వెంచింగ్ అనేది, కోరమ్ క్వెంచింగ్ అనేది అఫ్కోర్స్ అక్వాకల్చర్లోను అది వాడడం జరుగుతుంది ఆల్రెడీ. ఈ క్రిస్పర్ క్యాస్ అనేది కొత్తగా ఇంకా నా వైద్య రంగంలోకి ఇప్పుడే వచ్చింది. అది అందుబాటులోకి రావడానికి, జంతువుల దాన్ని వాడడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. అయితే యాంటీబయాటిక్ అవశేషాల నియంత్రణకు రైతులు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మంచి పశుసంవర్ధక పద్ధతులను పాటించాలి, మంచి అక్వాకల్చర్ పద్ధతులను అవలంబించాలి. పటిష్టమైన బయోసెక్యూరిటీ అంటే జీవ భద్రత చర్యలు ఆచరించడం వల్ల ఔషధాల అవసరాన్ని మనం నివారించవచ్చు. తర్వాత యాంటీబయోటిక్స్ లేని మేత ఫీడ్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది యాంటీబయోటిక్ లేని మేతనే మనం వాడాలి. తర్వాత ఈ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, ఫైటోబయోటిక్స్, ఫాజ్బయోటిక్స్, ఇలా హెర్బల్ మెడిసిన్స్, ఈ మొదలైన యాంటీబయోటిక్ ప్రత్యామ్నాయాల్ని మనం ఉపయోగించాలి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏఎంఆర్ మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు మరియు స్థిరమైన అభివృద్ధికి ముప్పు కలిగిస్తుంది. దీనిని తగ్గించడానికి ప్రపంచం మొత్తం ఐక్యంగా పోరాడాలి. ఆహారాన్ని ఉత్పత్తి చేసే జంతువులలో యాంటీబయాటిక్ అవశేషాలు మరియు ఏఎంఆర్ సవాళ్లతో పోరాటానికి సమిష్ట కృషి అవసరం. జంతువుల ఆహార ఉత్పత్తి వ్యవస్థలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించి యాంటీబయాటిక్స్కు ప్రత్యామ్నాయాలను రైతులు ఉపయోగించుకోవాలి మరియు కొత్త ప్రత్యామ్నాయాల కోసం శాస్త్రవేత్తలు కృషి చేయాలి.
1: మీరింతవరకు ఆహార జంతు ఉత్పత్తి వ్యవస్థలో యాంటీబయాటిక్స్కు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి మధుసూదన్ రావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: వ్యవసాయ సమాచారం. మెట్ట సాగులో నీటి కుంటలు తయారీ జాగ్రత్తలు తెలియజేస్తున్న వారు ఎంకేఎంఎల్ లాస్యా.
1: రైతు సోదర సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయ సమాచారంలో భాగంగా మెట్ట సాగులో నీటి కుంటలు తయారీ జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మెట్ట సాగులో నీటి కుంటల ప్రాధాన్యత చాలా ఎక్కువ కదా, అందుకే ఈరోజు మనం కార్యక్రమంలో కుంటలకు అనువైన ప్రదేశాల ఎంపిక గురించి, అలాగే కుంటల సామర్థ్యం, కుంటల యొక్క వివిధ భాగాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా కుంటల సామర్థ్యం గురించి తెలుసుకుందాం. అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం సగటు వర్షపాతము 500 నుండి 750 మిల్లీమీటర్ల మధ్య ఉంటే 250 నుండి 500 చదరపు మీటర్ల సామర్థ్యం ఉన్న కుంటలను నిర్మించుకోవాలి. సగటు వార్షిక వర్షపాతం 700 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే 500 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ సామర్థ్యం గల కుంటలను నిర్మించుకోవాలి. ఇప్పుడు కుంటలకు అనువైన ప్రదేశాల ఎంపిక గురించి తెలుసుకుందాం. కుంటలకు అనువైన ప్రదేశాల యొక్క ఎంపిక స్థానిక నేల పరిస్థితి, ప్రాంతం యొక్క భౌగోళిక లక్షణాలు అంటే స్థలాకృతి, నేలవాలు, ఎత్తుపల్లాలు, అలాగే పరివాహక ప్రాంత వైశాల్యము, ఉపరితల ప్రవాహ సామర్థ్యము, వర్షపాత క్రమము మరియు గుణాలపై ఆధారపడి ఉంటుంది. సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కుంటల ప్రణాళికలో ఒక ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది. అందుకే కుంటలకు అనువైన ప్రదేశాల ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లోతైన బంకమట్టి నేలలు నీరు ఇంకే గుణం తక్కువగా ఉండడం వల్ల పంట కుంటలకు ఈ నేల అనుకూలం.

0: ఎర్ర నీళ్ళలో కుంటలకు లైనింగ్ అంటే పూత వేసుకోవడం ద్వారా నీటిని భూమి పొరల్లో చొచ్చుకుపోకుండా కొంతవరకు నియంత్రించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటి నిల్వ కోసం ఒక స్థాయి స్థలాకృతి మరియు ఏటవాలు ఇరువైపులో ఉన్న ఇరుకైన పల్లపు ప్రాంతం ఉత్తమం. చిత్తడి ప్రాంతాలలో కోరుకున్న పరిమాణంలో కుంటను నిర్మించడానికి మట్టిని మరింతగా తవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ వరద పరిస్థితుల్లో వరద నీరు కుంట యొక్క అలుగు ద్వారా బయటకు పోయే మార్గం కూడా మనం చూసుకోవాలి. సరైన పరివాహక ప్రాంతము వరద నీటిని కుంటలోకి అందించేదిగా, అలాగే రైతుల అవసరాలకు అనువైన ప్రాంతంగా ఉండాలి. అలాగే కుంట ప్రాంతం సులువుగా చేరుకునే విధంగా ఉండాలి. ఇతర వ్యవసాయ లేదా పశువుల పెంపకం కార్యకలాపాలకు సమీపంలో కుంటలను ఉంచడం వల్ల అన్ని వ్యవసాయ కార్యకలాపాలకు సులభంగా ఉంటుంది. ఇప్పుడు మనం కుంటల యొక్క వివిధ భాగాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఇన్లెట్ అంటే నీరు ప్రవేశ భాగం. పరివాహక ప్రాంతం నుండి నీటి ప్రవాహం ఇన్లెట్ నుండి కుంట లోపలికి చేరుకుంటుంది. ఈ ప్రవాహ వేగం వలన నేలకోత గురి కాకుండా చూసుకోవాలి. ఇన్లెట్ యొక్క క్రింది భాగము అలాగే పక్క భాగములు కోతకు గురి కాకుండా రాళ్లతో గాని కడప స్లాబ్స్తో గాని ఆయా భాగాలను పేర్చడం చేసుకోవాలి, లేదా సిమెంటు ఇసుక కంకర మిశ్రమాన్ని ఉపయోగించాలి. ఇన్లెట్ నుండి కుంటలో అడుగు భాగం వరకు నేలకోతకు గురి కాకుండా సరైన నిర్మాణం చేపట్టాలి. ఇన్లెట్ యొక్క వైశాల్యము మరియు లోతు పరివాహక ప్రాంత నీటి ప్రవాహానికి సరైనదిగా ఉండాలి. ఇప్పుడు అవుట్లెట్ నీరు బయటకు పోయే భాగం. కుంట యొక్క అవుట్లెట్ కుంట గరిష్ట సామర్థ్యం పైన మిగులు ప్రవాహాన్ని బయటకు పంపించడానికి అనువుగా ఉంటుంది. దీని యొక్క పొడవు పరివాహక ప్రాంతం నుండి వచ్చే గరిష్ట ప్రవాహ రేటు మీద ఆధారపడి ఉంటుంది. స్థానికంగా అందుబాటులో ఉన్న రాళ్లను దీని కింద పేర్చడం ద్వారా క్రింది కాలువ కోతను నియంత్రించవచ్చు. అవుట్లెట్ ద్వారా ప్రవహించే నీటి ప్రవాహం లోతులేని నెమ్మదిగా మరియు ఏకరీతిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇది అవుట్లెట్ల కోతకు గురయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు సిల్ట్ ట్రాప్. సిల్ట్ ట్రాప్ అనే నిర్మాణం నీరు కుంటలోకి ప్రవేశించే భాగం ముందు ఏర్పాటు చేస్తారు. పరివాహక ప్రాంతం నుండి నీటి ప్రవాహం ద్వారా కొట్టుకు వచ్చే మట్టిని ఈ నిర్మాణం కొంతవరకు కుంటలోకి చేరకుండా చూసుకుంటుంది. దీనివలన కుంట యొక్క సామర్థ్యం కొంతవరకు కోల్పోకుండా ఉంటుంది. సిల్ట్ ట్రాప్లో చేరిన మట్టిని ఎప్పటికప్పుడు తీసివేయాలి. ఇప్పుడు కుంట లైనింగ్ గురించి తెలుసుకుందాం. పంట కుంటలలో ఉన్న నీరు భూమి లోపల పొరల్లోకి ఇంకిపోయే నష్టాల నివారణకు కుంటలకు లైనింగ్ వేస్తాము. దీనివల్ల నీరు ఎక్కువ రోజులు కుంటలో నిల్వ ఉండి పంటలకు నీరు అవసరమైన ముఖ్య దశల్లో రక్షిత తడులు ఇవ్వడానికి, పశువుల తాగునీటికి మరియు మందులు పిచికారికి ఉపయోగపడుతుంది. ఇసుక బంకమట్టి మరియు సిల్ట్ మట్టి నేలలతో పోలిస్తే తేలికపాటి నేలల విషయంలో నీరు ఇంకిపోయే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇటుకలు రాళ్ళు వంటి స్థానిక వస్తువులు, సిమెంట్ కాంక్రీట్ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా వివిధ రకాల లైనింగ్లను కుంటలకు వేయవచ్చు. ఇటుకలు మరియు రాళ్లతో కాంక్రీట్ను ఉపయోగించడం ప్రారంభంలో పెట్టుబడిని మరింత పెంచే అవకాశం ఉంది. కానీ అవి సరిగ్గా వేయబడితే నీరు భూమి పొరల్లో కింగిపోవడాన్ని చక్కగా నియంత్రిస్తుంది. పాలిథిన్ షీట్ లేదా HDPE షీట్ లేదా GI మెంబ్రెయిన్ షీట్ 300 నుండి 500 GSM సాధారణంగా 3 మీటర్ల నుండి 4 మీటర్ల లోతు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. మీరింతవరకు అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మెట్ట సాగులో నీటి గుంటలు తయారీ జాగ్రత్తల గురించి అందించిన సూచనలు విన్నారు.
1: మీరింతవరకు వ్యవసాయ సమాచారం విన్నారు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు అల్లూరు సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: క్రీడలు మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు, శారీరక మానసిక వికాసానికి సోపానాలు. అతి పురాతన కాలం నుంచే ఇవి మన దేశాభివృద్ధిలో అంతర్భాగంగా ఉన్నాయి. భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించడానికి, పౌరుల్లో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణను పెంపొందించడానికి అత్యంత కీలకమైన సాధనాలు క్రీడలు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్లు, ఏ ధర్మాన్నైనా బాధ్యతనైనా నెరవేర్చాలంటే శరీర దారుఢ్యం తప్పనిసరి. క్రీడలు మనకు అవసరమైన శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించడంతో పాటు జాతీయ సమగ్రతకు చిహ్నాలుగాను గుర్తింపు పొందాయి. ఈ ఐక్యతా భావమే వికసిత్ భారత్కు పునాది. అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి వాటిలో భారత్ సాధించే పతకాలు మన దేశ అంతర్జాతీయ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విజయాలు దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. మన క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అందుకే భారతదేశాన్ని అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపి 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశేష కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ వసతులు కల్పిస్తూ కేవలం పతకాలు సాధించడమే కాకుండా క్రీడలను ఒక జీవన విధానంగా మార్చడానికి వ్యూహాత్మక పథకాలు భారీ బడ్జెట్ కేటాయింపులతో ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వం క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు తెలియజేసిన వివరాలు ఇప్పుడు విందాం.
3: అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోన గిరిజన ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 50 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ఆ యొక్క క్యాంపుల్లో పాల్గొని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క క్యాంపుకి ఒక్కొక్క టీచర్ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క టీచరు మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి వారిని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్గా తయారు చేయడానికి ఈ యొక్క క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశము. రాష్ట్ర క్రీడా పాఠశాల కడపలో అడ్మిషన్స్ కొరకు మేము ప్రతి జిల్లాలో సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. 4వ తరగతి చదివిన పిల్లలకి మేము సెలక్షన్ చేయడం జరుగుతుంది. అందులో ఎంపికలైన వారికి స్టేట్ లెవెల్ సెలక్షన్స్ కడపలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి అక్కడే వసతి గృహము, స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంతా కల్పించి అక్కడ నుంచి మంచి నేషనల్ ప్లేయర్స్ గా, మంచి కోచ్ల ద్వారా తయారు చేస్తారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఎవరైతే క్రీడలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారో వారికి అకాడమీలో ప్రవేశం లభిస్తుంది. తద్వారా వాళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి వెళ్ళడానికి మంచి కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ద్వారాగా వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్, నగదు బహుమతి కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గానే బ్లైండ్ క్రికెట్ లోన ఇంటర్నేషనల్ లెవెల్లోన వరల్డ్ కప్

0: లోని విన్నర్స్ కోర్టు వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అమ్మాయి కరుణ కుమారికి 15 లక్షలు ఏపీ గవర్నమెంట్ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అది క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా ఇవ్వడం ఆమెకు అందజేయడం జరిగింది. అదే విధంగా కుంజ రజిత కూడాను ఆ చింటూరు నుంచి ఆమె కూడా నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈమె అథ్లెటిక్స్ లోన కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఏషియన్ గేమ్ ఛాంపియన్షిప్ 2025 సౌత్ కొరియాలోన 4x100 మీటర్ రిలేలోన గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదే విధంగా బైరాగి నాయుడు అనే వ్యక్తి ఆర్చరీలోన గోల్డ్ మెడల్, 35th 37th నేషనల్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. వలసనేని రవ్వని అనే అమ్మాయి క్రికెట్ బ్లైండ్ లోన 2020 వరల్డ్ కప్ లోన ఇంగ్లాండ్ లోన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు వాలీబాల్ లోన ఖేలో ఇండియా స్కీమ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్స్ లోన వీళ్ళు కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇస్లాం కృష్ణ సాయి గోల్డ్ మెడల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో ఉన్న ఎన్టీపీసీ నేషనల్స్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో బాగా అభివృద్ధి కలిగిన క్రీడాంశాలు ఏమనగా అంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్ అండ్ బ్యాడ్మింటన్. ఈ మధ్యనే జరిగినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ అనగా నేషనల్ స్పోర్ట్స్ డే 29న నిర్వహించుకున్నాము. అది 3 విడతలుగా నిర్వహించుకున్నాము. నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోటల్ గా 12 క్రీడాంశంలో నిర్వహించడం జరిగింది. ఈ 12 క్రీడాంశంలో గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 90,91,000 ఫస్ట్ సెకండ్ గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ క్రీడాకారులు మంచి నైపుణ్యం కలిగి నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళ సర్టిఫికెట్ చూసి దానికి అనుగుణంగానే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడము మన ఏపీ గవర్నమెంట్ ద్వారా నియామకం జరిగింది. అరకులోన కూడాను ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి అక్కడ 180 మంది క్రీడాకారులు ప్రతిరోజు తరబేతి పొందుతుంటారు. అది గురుకులం సొసైటీ అండర్ లో ఉంటది కాబట్టి అక్కడ కూడా వాలీబాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ లో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడాను ఎస్ఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ లో జరిగినటువంటి U14, U17, U19 లోన చాలా మంది పలు క్రీడల్లో పాల్గొని మంచి పథకాలు సాధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంతేకాకుండా గిరిజన ప్రాంతంలోన ప్రతి ఒక్క స్కూల్లోన మట్టిలో మాణిక్యం లాగా ప్రతి స్కూల్లో ఒక పిఈటి పిఈడి అండర్ లోన జరుగుతున్నటువంటి క్రీడాలు పాల్గొని మంచి క్రీడాకారులకు వెలిగితీసే బాధ్యత మన యొక్క గవర్నమెంట్ ద్వారా నియమితులైన పిఈటిలు పిఈడిలు ద్వారా రాష్ట్రానికి అందజేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రాబోయే కాలంలో మనకి ఈ ఫిబ్రవరిలోన అల్ట్రా హై ఆల్టిట్యూడ్ మారథాన్ ఒకటి జరుగుతుంది, ట్రెక్కింగ్. అది 160 కిలోమీటర్స్ జరుగుతుంది అరకులోన. సో అదంతా ఏంటంటే ఓన్లీ ఫర్ హిల్ ఏరియాలోనే జరుగుతుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో జరుగుతుంది. అది ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అయ్యి అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది అరకు ఉత్సవాల సందర్భంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోన ఖేలో ఇండియా సెంటర్స్ కూడాను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని గేమ్స్ లో ఖేలో ఇండియా సెంటర్లు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకి వెలుగు తీసేందుకు ఈ యొక్క ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గిరిజన ప్రాంతాలకి మరింత అభివృద్ధి చెందినట్టుగైతే భారతదేశం యొక్క పేరుని చాటి చెప్పే క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
1: వికసిత్ భారత సాధనకు ఐటీ, పరిశ్రమల వంటి రంగాలతో పాటు క్రీడారంగంలోనూ మనం అగ్రగామిగా ఎదగాలి. అందుకే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు వారి సంస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు కూడా విందాం.
2: గవర్నమెంట్ అనేకమైన క్రీడా పాలసీల్లో అర్హులందరికీ కూడా అనేకమైనటువంటి పథకాల రూపంలో 2024-29 నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చారు. దానిలో ఒక అనేక మందికి లబ్ధి చేకూరుతుంది. September 19 అక్టోబర్5 జపాన్ లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ కి ఈ నగరానికి చెందిన క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజు మరొకసారి ఏషియా గేమ్స్ కి సెలెక్ట్ అయింది. ఇప్పుడే మాకు వర్తమాన అఫీషియల్ కూడా కమ్యూనికేట్ అందింది. ఇవాళ ఇండియాలో ఫస్ట్ ఇండియన్ హెడ్లెట్ హూ క్వాలిఫైడ్ ఇండియా తనకు ఇంటర్నేషనల్ రికార్డ్ ని క్రియేట్ చేసి ఇది 12.78 seconds తో నూతన రికార్డ్ ని తిరగరాకింది. కాబట్టి రేపు జరగబోయే ఏషియన్ గేమ్స్ లో ఖచ్చితంగా అమ్మాయి పథకం సాధిస్తుందన్న నమ్మకం కూడా ఉంది. ఇది మన జిల్లాకి, మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవకి, ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ రిజల్ట్ కొంత స్థాయికి వస్తుందని చెప్పి నేను చెప్పాలి. ఇటువంటి అక్షయ వ్యక్తి లేదు.

0: నరేంద్ర మోడీ గారు కొంత టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ కొంతమంది బట్టి నెక్కలేసుకొని ఇంపాక్ట్ చేయాలి. కండిషనింగ్ ట్రైనింగ్ స్ట్రెంగ్త్ మీద ఏమేమి చేస్తే బాగుంటుంది, 2036 ఒలింపిక్స్ చేయాలని చెప్పి ఒక దృక్పథం ముందుకెళ్తున్నాం కాబట్టి ఆయన సూచన సలహాలు తీసుకోవడం చేశారు. స్పోర్ట్స్ డాటా ఆఫ్ ఇండియా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ట్రైనింగ్ సెంటర్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ పెట్టారు. ఉదాహరణ మన విశాఖపట్నంలో స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో బాక్సింగ్ అకాడమీ, వాలీబాల్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి తెలుసుకునే కేంద్ర ప్రభుత్వం బెంగళూరులోని ఎన్ఐ సెంటర్ లోని, ఎన్సీఓఈ సెంటర్ లోని, తర్వాత పాటియాలలోని, అలాగే బెంగళూరులోని ఈ సెంటర్స్ లోని పరిశీలిస్తూ వీటి విదేశీ కోచుల్ని అలాగే ఎక్స్పోర్ట్స్ ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రతిభను తీయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగానే చేసిన గుర్తింపులకు ఇచ్చిన దానిలో జ్యోతి ఎర్రాజీ గారికి 2024 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ చేసి ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళకి నెలకి 50,000 రూపాయలు టైట్ కానీ ఖర్చులు వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ కి ట్రైనింగ్ ఎక్స్పెక్ట్స్ లోకి పొందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కీమ్స్ ని అమలు చేస్తుంది. విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ విదేశీ పర్యటన ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నప్పుడు పూర్తిగా 100% కస్టమ్ డ్యూటీని మినహాయింపిస్తుంది క్రీడా పరికరాలు తెచ్చుకోవడం అని. అలాగే వెళ్లే వాళ్ళకి వీసా ఎక్స్పెండిచర్, ఫ్లైట్ ఛార్జెస్, వాళ్ళకి అకామిడేషన్ ఇవన్నీ సంబంధించి భారత ప్రభుత్వం ఎవరైతే విదేశాల్లో వెళ్ళి మనం ఆతిథ్యం వహిస్తామో అంతర్జాతీయ పోటీల్లో అన్ని విధాల సహకారం పూర్తి మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరిథింగ్ కూడా వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్ డెవలప్ ఇండియా స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. పోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే టార్గెట్ 2036 ఒలింపిక్స్, అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత ప్రభుత్వం చేయాలని ఆ దిశగా ఆల్రెడీ చర్యలు మొదలెట్టారు. అనేక మంది క్రీడాపండితులతో, ఔత్సాహం క్రీడాకారులతో, స్పోర్ట్స్ ఫిలాంథ్రఫిస్ట్తో సమావేశం జరుగుతూ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అమోఘమైంది, అద్భుతమైంది.
1: దేశం పట్ల భక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే క్రీడలు నవభారత నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తూ దేశ యశస్సును అంతర్జాతీయ వేదికపై చిరస్థాయిగా నిలుపుతున్నాయి. ఖేలనేన వర్ధతే స్వాస్థ్యం, స్వాస్థ్యేన వర్ధతే సుఖం అన్నట్లు క్రీడల ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన పౌరుల ద్వారా దేశ ప్రగతి లభిస్తాయి. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, క్రీడాకారులకు తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా నేడు భారతదేశం క్రీడారంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. కేంద్రం అందిస్తున్న ఖేలో ఇండియా భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలు మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రీడా విప్లవం కేవలం మైదానాలకే పరిమితం కాకుండా దేశ యువశక్తిని ఏకం చేస్తూ భరతమాతను జగద్గురువుగా నిలిపే వికసిత్ భారత్ మార్గాన్ని సుగమం చేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అల్లూరు సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఎ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ నర్సీపురం వెంకటరమణ మరియు బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలో.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8 గంటలు దాటి 50 సెకండ్లు. ఇప్పుడు స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు వింటారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట నేరము శిక్ష. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. కోటి సంగీత నిర్వహణలో స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

0: పదహారేళ్ల వయసు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు చక్రవర్తి స్వరకల్పనలో.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, the bank to every Indian.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శోభాశేఖర్ ఆలపించిన గీతం, జీవి రాఘవులు సంగీతం, చిత్రం అల్లరి వయస్సు. మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే కార్యక్రమంలో 9:30 మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ధి రేటు కంటే వేగంగా అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. వార్తల వివరాలు. ఇంధన భద్రత జాతీయ భద్రత ఆర్థిక స్థితిస్థాపకతతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2026లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. భారత్ మరింత స్వయం సమృద్ధి, అందుబాటు ధరలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. సురక్షితమైన, సుస్థిరమైన ఇంధన భవిష్యత్ దిశగా ముఖ్యంగా స్వచ్ఛ ఇంధనాల వైపు భారత్ పరివర్తన దశలో ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం మరింత కీలక పాత్ర పోషించాలంటే ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ ధోరణులు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుందని జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యంపై పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలతో పాటు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేసే అంశంపై ఆయన సమీక్షించారు. ఎన్ఓసీ జారీ ప్రక్రియను ఇబ్బందులు లేని విధంగా పారదర్శకంగా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇందులో మాన్యువల్ జోక్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకృతం చేయడం కోసం అవసరమైన విధి విధానాలను పరిశీలించి 15 రోజుల్లోగా వాటి అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కోసం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తరువాతే బీసీఐ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. బీసీఐ చైర్పర్సన్ పదవిలో సీనియర్ న్యాయవాది మానన్ కుమార్ మిశ్రా కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించినట్టు వచ్చిన అంశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు పూర్తయి అవి తమ ప్రతినిధులను బీసీఐకి ఎన్నుకున్న తరువాతే మానన్ కుమార్ మిశ్రా చైర్పర్సన్గా కొనసాగడంపై, అలాగే బీసీఐని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల కోఆప్షన్ ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ధి రేటు కంటే వేగంగా అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పటిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని యాష్ విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. భారత్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్లో గ్లోబల్

0: డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడంలో ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారతదేశం కొనసాగిస్తున్న భాగస్వామ్యాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. వ్యవసాయం వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల విభాగాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడం, సహకార సమాఖ్య విధానాన్ని మరింత పటిష్టం చేయడం, కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయంతో జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సుని నిర్వహించారు. ప్రధానమంత్రి ప్రతిపాదించిన విభాగాల సదస్సుల పరంపరలో ఇది మొదటి సదస్సు. కీలకమైన రంగాల ప్రాధాన్యతలపై కేంద్రం రాష్ట్రాలు కలిసి చర్చించేందుకు, అమలు ప్రక్రియను వేగవంతం చేసి మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఈ సదస్సు ఒక సమగ్రమైన వేదికగా పనిచేస్తోంది. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్కు అందిస్తున్న సహాయక చర్యల్లో భాగంగా భారత్ నుంచి బయలుదేరిన 5వ విమానం ఈ మధ్యాహ్నం నేపాల్ చేరుకుంది. ఈ విమానంలో ప్రత్యేకమైన సొరంగాల సహాయక చర్యల పరికరాలతో కూడిన 11 మంది సభ్యుల రెస్క్యూ బృందం, అలాగే 5.5 టన్నుల అత్యవసర ఔషధాలు ఉన్నాయి. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు భారత్ అన్ని విధాల సహాయాన్ని కొనసాగిస్తోందని నేపాల్లోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1,127కు చేరుకోగా దాదాపు 4,900 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అందులో తూర్పు మధ్యప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లదాఖ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. అసోం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ యాక్టివిటీ లైట్లీ ఓవర్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్ అండ్ గంగటి వెస్ట్ బెంగాల్ 2nd of September, దట్ ఈస్ డ్యూరింగ్ నెక్స్ట్ 24 అవర్స్, ఓవర్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ డ్యూరింగ్ 2nd to 4th of September, ఓవర్ సౌత్ హిమాలయ వెస్ట్ బెంగాల్ సిక్కిం ఆన్ 2nd and 3rd September, విదర్భ ఆన్ 3rd. ఆల్సో దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్, దట్ ఈస్ రెయిన్ఫాల్ మోర్ దెన్ 20 సెంటీమీటర్ ఎక్స్పెక్టెడ్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ టు ఉత్తర్ మధ్యప్రదేశ్. సో రెడ్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్ ఫర్ 2nd and 3rd September.
0: దేశంలోని ప్రతి జిల్లాకు ఉన్న ప్రత్యేక బలాలు, వనరులను వినియోగించుకుని భారత ఎగుమతుల వృద్ధికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ DEH కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోని ఎగుమతి సామర్థ్యాన్ని గుర్తించి స్థానిక ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అనే విస్తృత లక్ష్యాలకు కూడా ఈ కార్యక్రమం అనుగుణంగా ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 770కి పైగా జిల్లాలు DEH కార్యక్రమం పరిధిలోకి వచ్చాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశ ఎగుమతుల ప్రణాళికలో జిల్లాల భాగస్వామ్యం మరింత విస్తరించిందని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుండి శనివారం వరకు యుక్రెయిన్, పోలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్ యుక్రెయిన్, భారత్ పోలాండ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రాంతీయ పరిణామాలు, ఇరుపక్షాలకు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన

0: రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ధి రేటు కంటే వేగంగా అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట సుందరానికి తొందర ఎక్కువ ఈ చిత్రం నుంచి. మణి నాగరాజు పాడిన పాట విన్నారు, సంగీతం నాగరాజు.

పి సుశీల పాడిన పాట విన్నారు. టి చలపతిరావు సంగీత నిర్వహణలో చిత్రం మహాత్ముడు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట అమరదీపం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సత్యం సంగీత నిర్వహణలో.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట అంగడి బొమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విన్నారు సత్యం సంగీత నిర్వహణలో. మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో రాత్రి 10:45 ఆ పాత మధురాలు పాత చిత్రగీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మీరింతవరకు శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం విన్నారు. షణ్ముఖప్రియ రాగం ఆదితాళం లఘుకాలం పల్లవి ఎత్తుగడ సమం నుంచి పల్లవి సాహిత్యం శ్రీ జానకి శ్రీ రఘువర శ్రీరామ శ్రీ టి శేఖర్ డోలో. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆ పాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు.
1: ఓ మేరీ మెహబూబా,

ఆలీబాబా 40 దొంగల చిత్రం నుంచి ఘంటసాల స్వీయ స్వరకల్పనలో పి సుశీల పి సుశీలతో కలిసి ఆలపించిన గీతం విన్నారు.

అగ్గిపెడుగు చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో.

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట ఘంటసాల ఆలపించగా విన్నారు. టీవీ రాజు సంగీతం, చదరంగం చిత్రం నుంచి. మీరు ఇంతవరకు ఆ పాత మధురాలు, పాత చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. ఇప్పుడు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై భవతారిణి. प्रधानमंत्री नरेंद्र मोदी ने जनसंख्या वृद्धि और भविष्य में पानी की जरूरतों सहित शहरीकरण से उत्पन्न चुनौतियों के प्रति शहरी स्थानीय निकायों को संवेदनशील बनाने का आह्वान किया है. उन्होंने आज जल शक्ति मंत्रालय की ओर से आयोजित 2 दिवसीय राष्ट्रीय विभागीय जल सम्मेलन के समापन सत्र की अध्यक्षता करते हुए शहरी स्थानीय निकायों को भी इसी प्रकार के चिंतन शिविर आयोजित करने का सुझाव दिया. श्री मोदी ने अधिक से अधिक जल बचत तकनीक अपनाने का भी आह्वान किया. प्रधानमंत्री ने 2 दिवसीय गहन विचार विमर्श की सराहना की. उन्होंने सुझाव दिया कि ये सम्मेलन

8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో జాన్ బి హిగ్గిన్స్ గానం వింటారు. 10:00 ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో మహిళా ఆరోగ్యానికి ఆయుర్వేదం డాక్టర్ ఏ నిశితా గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. జానపద రంజని కార్యక్రమం 2:31 ప్రసారమవుతుంది. ఇందులో రాజహంస బుర్రకథ వింటారు. నిర్వహణ శ్రీమతి వీర్నాల వెంకటలక్ష్మి మరియు బృందం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యోజనల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ కార్యక్రమంలో వివిధ వరి సాగు పద్ధతుల్లో కలుపు యాజమాన్యం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మారాడ శ్రీనివాసరావు గారితో పరిచయం వింటారు. 7:45 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా రేపు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే భారత్ హాంకాంగ్ జట్ల మధ్య క్రికెట్ ఆటపై ప్రత్యక్ష ప్రసారం ఆట ముగిసే వరకు ప్రసారమవుతుంది. ఈ ప్రసారం రేడియో సెటిల్లో మాత్రమే వినవచ్చు. రోజువారీ కార్యక్రమాలు యాప్లో ప్రసారమవుతాయి. రాత్రి 10:00 ప్రాంతీయ జానపద లలిత సంగీతం కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురు మొదలు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.